0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఆంగ్ల భాషా రూపం అవతరించగానే స్వమత వేదము సన్నగిల్లి.
1: విత్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, అటాచ్మెంట్ టు వన్స్ ఓన్ కల్చర్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
0: స్వమత భేదంబు సన్నగిల్లగాని సంస్కార భావంబు సుసిపోయే.
1: డిఫరెన్సెస్ ఆర్ ఆన్ ద రైజ్ అండ్ దేర్ ఇస్ నో రిఫైన్మెంట్ అమంగ్ అస్.
0: సంస్కార భావంబు సన్నగిల్లగాని మానవతా విలువ మెరుగుపోయే.
1: విత్ ది అబ్సెన్స్ ఆఫ్ రిఫైన్మెంట్ అండ్ కల్చర్ ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఫాస్ట్ డిసపియరింగ్.
0: మానవతా విలువ సమసిపోగానే నాగరికత ఎంత మర్చిపోయి.
1: విత్ ది లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ద వెరీ కల్చర్ ఈజ్ లాస్ట్.
0: ఇది పుణ్యభూమి, త్యాగభూమి,
1: ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్,
0: పవిత్ర భూమి,
1: విచ్ ఇస్ హైలీ సెక్రెడ్,
0: పతివ్రత మాతలను జన్మించినటువంటి యొక్క జన్మస్థానం.
1: దిస్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ ఆఫ్ చెస్టిటీ అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్.
0: గత జీవుడగు పతి బ్రతికించి ఎము గెలిచే సావిత్రి భారత సాధ్విగాదే.
1: ఐ విల్ నాట్ కమ్ అక్రాస్ సావిత్రి ఆఫ్ దిస్ హోలీ ల్యాండ్ హూ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ ద హర్ డెడ్ హస్బెండ్.
0: ఏ దేశంలో తన పతిని తాను బ్రతికించుకున్నటువంటి ఒక స్త్రీ ఉన్నదేమో యోచించండి.
1: జస్ట్ ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్ ఎనీ నేషన్ వేర్ యూ ఫైండ్ ఎ ఉమెన్ బ్రింగింగ్ బ్యాక్ టు లైఫ్.
0: అటువంటి పతివ్రత మాతలను జన్మించినటువంటి జన్మభూమి.
1: అండ్ దిస్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ సచ్ సీక్రెట్ విమెన్.
0: గత జీవుడు పతిని బ్రతికించి ఎము గెలిచి సావిత్రి భారత సాధ్వీగాది తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తుతి చంద్రమతి భారతీయ గాది.
1: చంద్రమతి హూ కుడ్ ప్యాసిఫై, హూ కుడ్ ఎక్స్టింగ్విష్ ద హోల్ ఫైర్ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ భారత్.
0: అగ్ని గుండాన ప్రకటించి సీత భారత జాతగాదే.
1: ఈజ్ ఇట్ నాట్ సీత హూ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ దట్ కుడ్ గెట్ ఇన్ టు ద ఫైర్ అండ్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ.
0: క్షణమైన కూడా ఆ రావణుని యొక్క మొహం చూడలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ సీత డిడ్ నాట్ లుక్ అట్ రావణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: కిందికి వచ్చుకున్నటువంటి తల పైకి ఎత్తలేదు.
1: బెంట్ హర్ హెడ్ ఆల్ త్రూ, డిడ్ నాట్ రైజ్ ఇట్ ఎనీ టైం.
0: కురసతీత్వం అగ్నిగుండాన ప్రకటించి సీత భారత ధర దాచగాది.
1: దెర్ఫోర్ ది ఎంటైర్ క్లాన్ ఇస్ గ్లోరిఫైడ్ బికాస్ ఆఫ్ సీత హూ కుడ్ విత్స్టాండ్
0: కినిసి దుర్మార్గుని కిరాతుని భూతి గాధించి దమయంతి భారత రమణి గాది.
1: ఐ విల్ నాట్ కమ్ అక్రాస్ ద స్టోరీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ దమయంతి హూ కుడ్ కిల్ ఆల్ దోస్ పీపుల్ హూ వర్ అన్రైచువస్ క్రూయల్ అండ్ వికెడ్.
0: సత్యసాగర వేష్టి సత్మాతరమున భరతదాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాది పంతభూమి.
1: అండ్ దిస్ భారత్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ సచ్ విమెన్ ఆఫ్ ఎమినెన్స్ ప్రామినెన్స్ ఆఫ్ చెస్టిటీ ఇంటెగ్రిటీ అండ్ క్యారెక్టర్.
0: అన్ని దేశములకు కూడా భారతదేశము ఒక టీచర్ వంటిది.
1: భారత్ ఈజ్ ద టీచర్ ఆఫ్ ఆల్ ది నేషన్స్ ఆఫ్ ద వరల్డ్.
0: మగవారు అట్టి ఉన్నత ప్రభావం కలిగినటువంటి వారు లేకపోయినను స్త్రీలు ఎందు భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ ఎందు కూడాను ఆ పతివ్రతామ తల్లిలు సత్యమైనటువంటి భావము నిత్యమైనటువంటి ధర్మము హృదయంలో నిండి ఉంది.
1: మెన్ మే నాట్ ఈక్వల్ దెమ్ బట్ యెట్ దేర్ ఆర్ మెనీ విమెన్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ రైచియస్నెస్ ఆఫ్ సాంక్టిటీ అండ్ సేక్రెడ్నెస్.
0: పతి వచ్చినప్పటికీ తలుపు మొర నుండి మాట్లాడేటువంటిదే కాని ఎదురు వచ్చి మాట్లాడేటువంటి వారు కాదు భారతీయుడు.
1: ఇన్ఫాక్ట్ ఇన్ భారత్ నో ఉమెన్ కన్ఫ్రాంట్స్ హర్ హస్బెండ్, నో ఉమెన్ అపోజెస్ హర్ హస్బెండ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భూమి యందు శివుడు పుట్టక ఇంకెక్కడ పుట్టాడు.
1: దట్ ద రీజన్ వై లార్డ్ శివ హాస్ చోజన్ యాజ్ హిస్ బర్త్ ప్లేస్.
0: కేవలము వ్రతములు పూజలు యజ్ఞయాగాది క్రతువులు సరిపోయినంత మాత్రమన్న భగవంతుడు ప్రత్యక్షం కాడు.
1: గాడ్ వుడ్ నాట్ మేనిఫెస్ట్ బై మియర్ పర్ఫార్మింగ్ స్పిరిచువల్ రైట్స్ ద సీక్రెట్ రైట్స్ లైక్ వ్రతాస్ యజ్ఞాస్ యాగాస్.
0: కానీ ఒక హృదయ పవిత్రత చేతనే గుణముల చేతనే భగవంతుడు నిర్దేశం కాగలడు.
1: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ రెస్పాన్స్ టు యువర్ వర్చ్యూస్ అండ్ ద ఇన్నర్ ఫీలింగ్ అండ్ సీక్రెట్ సెంటిమెంట్.
0: సృష్టి ఎందున్నటువంటి సమస్త వస్తువులు సమస్త భాగములు కూడా కేవలము ఒక విధమైనటువంటి ఒక సృష్టి లయముల నుండి ఉద్భవించినటువంటివి.
1: All those that you find in this entire creation pass through the three stages of birth, growth and death.
0: ఈ పదార్థం సృష్టి కూడాను భగవంతుని యొక్క ఫల ప్రసాదమే.
1: Every object in this world is the gift of God.
0: ఏ వస్తువు సృష్టి కూడాను భగవంతుడు ఉన్నాడు.
1: You find God in every material.
0: ఈశ్వర సర్వభూతానా.
1: God dwells in all of the beings.
0: ఈశావాస్యం జగత్ సర్వం.
1: The whole entire universe is fully divine.
0: కనుక ఏ పదార్థం చూసినప్పటికీ అది ఈశ్వరత్వమే కాని మనకు స్వరూపం కాదు.
1: Therefore material is not simply a matter, but it is essentially divine.
0: ఇది వస్త్రం అంటారు.
1: Here we find cloth.
0: కాదు ఇది వస్త్రం కాదు.
1: But it is not so.
0: దారంలో యొక్క చేరిక.
1: It is the combination of threads.
0: ఈ దారంలో యొక్క చేరిక కాదు.
1: Not definitely so.
0: ప్రతి ఒక్క పదార్థమే.
1: It is made out of cotton.
0: ఈ దారం యొక్క నేతికనే ఈ యొక్క వస్త్రము.
1: Because of the yarn that are interwoven closely, that resulted in the form of the cloth that you find.
0: కనుకనే భగవంతుడి యొక్క సత్తత్వము కేవలము అనిత్యము అజుకము అశాశ్వతము అని అనుకుంటారు.
1: You think that God is ephemeral, temporary and momentary.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల స్వరూపం.
1: In fact, divine is nectarine, immortal, pure, crystal clear, blemishless.
0: ఎవరు తగినటువంటి వారి పేరు పెట్టుకుంటారు కానీ భగవంతునికి ఒక్క పేరు ఒక రూపము అనేటువంటిది లేదు.
1: Each one of us give the name and the form of our own choice and preference.
0: సర్వతః పాణిపాదం.
1: His feet and hands are all over the world.
0: ఎక్కడ చూసినా కూడా నువ్వు భగవంతుడే ఉండేది.
1: It's only God who exists everywhere.
0: నీవు ఈ మానవ శరీరం అనేటువంటి ఒక రూపాన్ని చూస్తున్నారే కాని మానవ శరీరం అనేటువంటిది కేవలం నీటి బుడగ వంటిది.
1: You just see the human body. It is just a water bubble.
0: ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదమే.
1: The body is the gift of God.
0: మైండ్ అనుకుంటే అది కేవలము బండల్ ఆఫ్ థ్రెడ్స్.
1: మైండ్ రిప్రజెంట్స్ ద బండల్ ఆఫ్ థ్రెడ్స్.
0: కనుక ఇట్టి మనసును అట్టి దేహమును మనం నమ్ముకొని జీవించరాదు.
1: We cannot carry on our life sojourn basing on the body and the mind.
0: కనుక భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సర్వమును కూడాను భగవంతుని అర్పితమై వ్యవహరించుకునే నిమిత్తమై మనం జన్మించాము.
1: We are born in fact to offer to God all that he has given to us.
0: అందువలనే కృష్ణుడు కూడాను మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన.
1: That's the reason why Lord Krishna declared that you are all the sparks of his divinity and that the individual and the cosmic universe.
0: నా యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ ఈ సౌండ్.
1: అండ్ ఆల్ ది క్రియేషన్ రిఫ్లెక్ట్ రిప్రజెంట్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: నీవు మానవుడు కాదు.
1: యు ఆర్ నాట్ జస్ట్ హ్యూమన్.
0: ఈ మానవునికి పెట్టినటువంటి పేరు తల్లిదండ్రులు పెట్టినటువంటివి.
1: ది నేమ్ దట్ యు హ్యావ్ ఇస్ క్రిజన్డ్ బై యువర్ పేరెంట్స్.
0: పుట్టినప్పుడు ఎట్టి పేరు లేదు.
1: At the time of birth you don't have any name.
0: Itti manavatvam divyatvamainatundi kaani apavitramainatundi oka shariram kaadu.
1: Therefore human life is beyond. It is not unsacred.
0: Itti manavannu kaapade nimittamai daivamu avataristhuntadu.
1: God descends on earth to protect the entire humanity.
0: Ekkada dharmam nasinchunu akkada bhagavantudu buddhavisthuntadu.
1: Where there is decline of dharma righteousness God incarnate.
0: Ida ida hi dharmasya జ్ఞానభవత్ భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సుధర్మం.
1: లార్డ్ క్లియర్లీ డిక్లేర్డ్ ఎంఫెటికలీ దట్ వెన్ దిస్ డిక్లైన్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ గాడ్ ఇన్కార్నేట్.
0: కనుక అందరిని సృష్టించడము ధర్మోద్ధరణ నిమిత్తమే.
1: దేర్ఫోర్ ద హోల్ క్రియేషన్ ఇస్ టు ఎమాన్సిపేట్ టు అప్హోల్డ్ ధర్మ రైచస్నెస్.
0: ఈనాడు జగత్తులో ధర్మం నశించి సత్యం పారిపోయి అన్యాయ అక్రమ అనాచారంతో నిండి ఉన్నది.
1: Therefore, we find today the whole world full of falsehood, unrighteousness. There is no justice at all.
0: భగవంతుని యొక్క విశ్వాసం ఒక్కటి మాత్రమే సత్యమైనటువంటిది.
1: In fact, there is only fact of facts, the truth, the faith in God.
0: Truth is God. Love is God. Live in love. ఆ ప్రేమతో మనం జీవించాలి.
1: Therefore we have to live with this love.
0: ఆ ప్రేమనే లేకుండా ప్రాణమే లేదు.
1: In fact there will be no life without love.
0: కనుక ప్రేమ చేతనే మనం భగవంతుని ప్రేమించాలి, భగవంతుని పొందాలి.
1: Therefore you can attain divine God when there's connection love to love in Atma.
0: ఈ రుద్రమునందు పండితులు వారు చెప్పినట్టుగా అనేక నమ్మక చమకాలు చేయటం చేసే రుద్రములు అయిపోతున్నాయి.
1: As is Pandit declared here that Rudra consists of Namaka and Chamaka.
0: Veni Munuta Mpayu Namakal Cheratam Chetani and recommend to Jivitamadu Manavatwani Jivitsunai.
1: Therefore the Namaka and Chamaka are in perfect combination. 1135 that would make Rudra.
0: Itti Mahataraman Pratyak Sikhtaru Ikaranchi Vachai.
1: This mighty power. What's their origin?
0: Krishna Yajurveda Nanduna 20 Yoka Namak Chamakal Tiskori Din Putti Eki Bhavinchi Ekam Chesi Tadwara Mantra Nihar Prachara.
1: Therefore Namaka and Chamaka is the harmony and the combination of all the verses contained in Krishna Yajurveda.
0: E Krishna Yajurveda Nanduna 20 E Dini and the Guru Kalra.
1: Those that are noticed in Krishna Yajurveda are not found anywhere.
0: ఈ వేద శాస్త్ర ఇతిహాస పురాణములైనను ఆ వేదముల నుంచే మనము ఆవిర్భవించాలి.
1: In fact, the all of the spiritual texts had their origin out of this Krishna Yajurveda.
0: కానీ ఈనాటి వేదములన్నీను పేదబడిపోయినవి.
1: And the Veda is neglected today.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీన్ని ఉచ్చరించేటువంటి ఒక వ్యక్తులు లేకపోవటమే కారణం.
1: Because there are nobody who would repeat, who would chant.
0: వేదము పేద కాదు.
1: In fact, Veda is not so poor and low.
0: అది రిచి, దానికి మించినటువంటి మరొకటి లేవు.
1: Veda is richest of all. There is nothing beyond.
0: అన్ని కూడా మానవుని యొక్క స్థితిగతులు అన్ని కూడా వేదములు అందే ఏమిటి ఉన్నవి.
1: Man's position and fight and condition are very well contained in Vedic text.
0: ఇటు వేదమును సర్వులు కూడా ఉచ్చరించవచ్చని భగవంతుడు అనుగ్రహించాడు.
1: God has gifted Veda such that all can chant repeatedly.
0: దీనికి జాతి మత భేదములు ఏ మాత్రము లేవు.
1: The Veda chanting has no differences like caste, creed and community.
0: Come on, boy.
1: Boys.
0: American.

0: ఈ విధంగా ప్రతి దేశమునందరికను ప్రతి జాతికి ప్రతి మానవులకు తెలిపించాలనేటువంటి ఉద్దేశము స్వామి యొక్క ఉద్దేశము.
1: ఇట్ ఈస్ భగవాన్స్ డిసిషన్ దట్ దేర్ షుడ్ బి వేదా చాంటింగ్ ఇన్ ఎవ్రీ కంట్రీ బై ఎవ్రీబడీ బై ఎవ్రీ కాస్ట్ బై ఎవ్రీ కమ్యూనిటీ బై ఎవ్రీ ఇండివిజువల్.
0: ఇది కేవలం ఒక బ్రాహ్మణుకు మాత్రమే కానీ లేక ఒక ఇండియాకు మాత్రమే కానీ కాదు.
1: Veda is not limited to Brahmin community and to India alone.
0: మొన్నటి దినము పుట్టపర్తి కూడాను ఇరాన్ ఇరాక్ వారు కూడా వచ్చారు.
1: The other day, here in Puttaparthi, there are many people, devotees from Iran and Iraq.
0: ఇప్పుడు ఇరాన్ వారు కూడా ఉన్నారు ఇక్కడ.
1: You have here Iranians right now.
0: మనము ఈ యొక్క వేదాన్ని బోధిస్తున్నాము.
1: They chant Veda also.
0: ఈ వేదము సర్వ వేదములను పూర్తి నివారిస్తుంది.
1: And Veda is the relief and the remedy for all ills of the society.
0: ఇది కేవలం ఒక పుత్రగామే త్యాగం కోసం కాదు.
1: It's not merely to have the gift of a son meant for progeny alone.
0: ఇది అశ్వమేధ యాగం కాదు.
1: It's not the one like Ashwamedha yaga.
0: ప్రతి మానవుని యొక్క ఉద్ధారం కోసమని ప్రతి మానవ కళ్యాణం కోసమని ఆవిర్భవించినటువంటివి.
1: In fact, Veda is meant for the progress, advancement, welfare of every individual.
0: కనుక అందరి కోసం ఇది ఉద్భవించింది.
1: Veda is meant for everyone.
0: కానీ అదృష్టవంతులైనటువంటి వారు దీన్ని నేర్చుకుని ప్రచారం చేస్తున్నారు.
1: The fortunate ones pick up, learn, publicize, teach and share.
0: కానీ దురదృష్టవంతులైనటువంటి వారు వేదం తెలిసి కూడాను ఎవరికీ బోధించడం లేదు.
1: But unfortunate people, they don't learn. Even if they learn, they don't teach and share.
0: ఇప్పుడు మా యొక్క సంస్థలో ప్రతి పిల్లవాడిని కూడాను మా దగ్గర పంపుతున్నారు.
1: Today భగవాన్ is sending every student from Satya Sai education institutions as emissaries, ambassadors of Vedic knowledge.
0: మొట్టమొదట సంస్కృతం తెలుసుకోవాలి.
1: In the first instance to begin with, they have to study Sanskrit.
0: ఇప్పుడు మన వినయ్ కుమార్ కర్ణాటక యూత్ లీడర్ గా నియమించాము.
1: Vinay Kumar is appointed as the leader of Karnataka youth wing.
0: Vinay Kumar kevalam Karnataka youth nandarni kudanu cherchi varikandariki ee rahasyanni nirupinchali.
1: The entire youth from the state of Karnataka is to be mobilized and are to given a chance to know the secrets of Vedic knowledge.
0: Adhe vidhamgane Andhra Kerala anni deshalu kudanu mem niyaminchamu.
1: Similarly, other states also have been given this opportunity of learning and experience Veda. Devotees from Andhra, Kerala and so on.
0: Namo Bhagavate Rudraya.

0: ఈ విధంగా అన్ని దేశముల వారు కూడాను నేర్చుకుంటున్నారు. ఇప్పుడు యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అన్ని కూడా ఋగ్వేదము చాలా ప్రధానంగా నేర్చుకుంటున్నారు.
1: లైక్ దిస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్ ఆర్ లర్నింగ్ ది చాంటింగ్ ఆఫ్ వేద అండ్ అబౌవ్ ఆల్ ఋగ్వేద ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక మనము ఈ వేదం యొక్క విషయాన్ని మనం అలక్ష్యం చేయకూడదు.
1: Therefore, we should not neglect Vedic literature.
0: వేదములో ఎంతనో సృష్టి యొక్క రహస్యం అంతా ఉంటున్నది.
1: Vedic knowledge contains the mysteries of nature.
0: ఈ నేచర్ యొక్క సర్వ లక్షణములు కూడా అందులో నిరూపిస్తున్నది.
1: In fact, all the aims and objectives have been very well elaborated and explained in Veda.
0: ఒకటి అని కాదు, సర్వం కూడా ఈ వేదములో ఉన్నవి.
1: Not one or two. The whole thing, totality, is present there in Veda.
0: గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము, సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమము, నాలుగు ఆశ్రమముల యొక్క సత్యములు కూడాను ఈ వేదములను నిరూపించింది.
1: ఆల్ ఫోర్ స్టేజెస్ టెక్స్ ఆశ్రమస్ ఆర్ వెరీ వెల్ రిప్రజెంటెడ్ ఎక్స్ప్లెయిన్డ్ ద స్టేజ్ ఆఫ్ సెలిబేట్ ద హౌస్ హోల్డర్ రిక్లూజ్ అండ్ రెనన్షియన్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దేర్ క్లియర్లీ.
0: ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు.
1: Now all are understanding the Veda.
0: ఇప్పుడు ఏ గ్రామం పోయినా కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు కూడాను వేదాలు చెప్తున్నారు.
1: You go to any village, women also can chant Veda today.
0: కేవలము దేహంలో మాత్రము వ్యత్యాసం ఉండవచ్చును, కనుక ఈ యొక్క వేదము చాలా గొప్ప విచిత్రమైనటువంటిది, చిత్రమైనటువంటిది.
1: Therefore, Veda is mystical, very special and unique.
0: అతిరుద్ర వేదము చాలా గొప్పది.
1: అతిరుద్ర ఇస్ హైయెస్ట్ అండ్ గ్రేటెస్ట్.
0: అన్ని రుద్రముల కంటే కూడా చాలా గొప్పది.
1: అతిరుద్ర ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్.
0: దీంట్లో ఉన్నటువంటివి మరి ఇంక దేంట్లో కూడా లేవు.
1: దట్ వాట్ యు ఫైండ్ ఇన్ అతిరుద్ర ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: రుద్రములగా ఏమిటి? కేవలం ఈశ్వరుడు యొక్క పేరు అని అనుకుంటారు.
1: వాట్ ఈస్ రుద్ర? యు థింక్ ఇట్ ఇస్ శివ?
0: కాదు కాదు.
1: నో,
0: ఇది కేవలము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అన్ని వేదముల యొక్క సారమే.
1: దిస్ రుద్ర రిప్రజెంట్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఫోర్ వేదాస్.
0: అంతేకాకుండా ఇందులో నమ్మకము, చమ్మకము రెండింటి యొక్క ఏకత్వమే దీనికి గొప్ప పటుత్వము.
1: ద స్ట్రెంగ్త్ లైస్ ఇన్ ద హార్మనీ అండ్ కాంబినేషన్ ఆఫ్ నమ్మకం అండ్ చమకం.
0: ఈ నమ్మక చమకాలంతా కూడాను నమ్మకము వద్దంటుంది, చమకము కావాలంటుంది.
1: Therefore, the namaka denies while chamaka desires.
0: కాని అన్నింటి ఎందుకు ఉన్నటువంటి సారము ఒకటే, దేనిని వద్దంటుంది? చెడ్డని వద్దంటుంది, మంచిని కావాలంటుంది.
1: What is it that is denied? That which is bad and evil is to be denied. What is to be desired for? That which is great and auspicious.
0: కనుక మనం ఎల్లప్పుడు కూడాను రెండు కూడాను మనం నేర్చుకోవాలి.
1: Therefore, we have to learn both of the aspects.
0: చెమకం అంటే కేవలము కోరికలతో నిండినటువంటిది.
1: The chamaka is full of ambitions, desires.
0: నమకము అనేటువంటిది అన్నిటినీ విరక్తి చేసేటువంటిది.
1: నమక denies, it doesn't want anything.
0: దీంతో ఎవరు సన్యాసి, ఎవరు సన్యాసి కాదు అని విచారం చేస్తే,
1: if you inquire who is renunciant, who is not,
0: కామని శక్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు కేవలము ఒక సన్యాసి కాదు.
1: The one who is after material power is not a renunciant.
0: కానీ కామని శక్తి ఫలమును దూరం చేసేటువంటి వాడే నిజమైనటువంటి ఒక త్యాగం.
1: Therefore, the true sacrifice in denying the materialism, the materialistic aspect.
0: ఇల్లు, వాకిలి, భూమిని, ధనమును అన్నింటినీ త్యాగం చేస్తే అది త్యాగం అని అనుకుంటున్నారు. అది త్యాగమే కాదు, అది సులభంగా చేయొచ్చు.
1: యు థింక్ sacrifice meant giving up your family, running away from responsibility, is quite easy to do it.
0: Kaadu.
1: No.
0: Kaamini phalamulu visarjinchali.
1: In fact, one has to give up this desire, the materialistic attitude.
0: Result of result.
1: The result of desires has got to be sacrificed.
0: Adi nijamainatuvanti oka tyagam.
1: The true tyaga, sacrifice, lies in sacrificing the fruits of your work.
0: Your desires.
1: Fruits of your desires.
0: కనుక మనం నేర్చుకోవాల్సినటువంటిది ముఖ్యంగా దీనికోసం మనం పుట్టాము.
1: Why are we born?
0: తిని తిరిగి సంచరించేటువంటి సుఖాన్ని అనుభవించేటువంటి అందుకోసమే కాదు.
1: We are not born simply to eat, to sleep and to move about.
0: కాదు కాదు.
1: No.
0: మన తోటి మానవులకు సహాయం చేసే నిమిత్తము.
1: We are born to help the neighborhood, the community.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఎవరిని బాధించకూడదు.
1: Don't hurt anybody.
0: ఎట్టి కఠినమైన వాక్కులు కూడా చెప్పకూడదు.
1: Never use harsh words.
0: ఎవరిని కూడా మనము దూషించకూడదు.
1: We should not accuse anybody.
0: దూషించడమే మహాపాపము.
1: To criticize anyone is the worst of the sins.
0: ఎట్టి ద్వేషుడైనా కూడా అతన్ని దూషించకూడదు.
1: You may find an enemy, but you should not criticize or attack.
0: కనుక ఇలాంటి మంచి గుణములు మనలో దాగి ఉన్నవి.
1: All these virtues are hidden, latent within us.
0: పైన దేహం మాత్రము పాంచభౌతికము యొక్క దేహము.
1: The one that is apparent is just the body of senses.
0: ఈ సెన్సెస్ అంతా కూడా డిజైర్స్ తో కూడినటువంటివి.
1: The senses are full of desires.
0: కానీ మనకు తెలియకుండా లోపల దాగినటువంటి కొన్ని ఉన్నాయి.
1: But unknowingly, that which is innate, immanent within us, there is another.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa.
1: Those which are hidden, latent within you, are the principles like truth, righteousness, sacrifice, peace, and love.
0: Ivi manla lopala nunchi teppinchukovali.
1: We have to see that they manifest in the outer world.
0: Dinine educare annaru.
1: The manifestation of the inner values, treasures, is educare.
0: Eenaadi pustakalu chadivetunna lopala idantha education.
1: All that you read, acquire out of the books is education.
0: ఈ ఎడ్యుకేషన్ కాదు మనం నేర్చుకోవాల్సింది.
1: ఇట్స్ నాట్ ది ఎడ్యుకేషన్ దట్ ఇస్ టు బి బాదర్డ్.
0: ఎవరో రాసినటువంటి విషయాలని మనం చదువుకొని దాన్ని నేర్చుకోవటం అది కేవలం ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్ కంప్రైజెస్ ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ ద బుక్స్ విచ్ ఆర్ రిటన్ బై ఆథర్స్.
0: ఎవరు చెప్పకుండా తనలో నుండి తాను ఉద్భవించి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించేటువంటిది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ వాంట్స్ యూ టు బ్రింగ్ అవుట్ దట్ వాట్ ఈస్ లేటెంట్ విత్ ఇన్ యూ వితౌట్ బీయింగ్ టాట్ ఎక్స్టర్నలీ.
0: ఆ ఎడ్యుకేషనే అది భగవంతుని యొక్క ప్రసాదం.
1: Therefore, education is the gift of God.
0: అది భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే లభ్యమవుతుంది గాని లేకుండా అది లభ్యం కాదు.
1: You can acquire this education because of grace of God alone.
0: మనం నిరంతరం కూడాను సర్వదా సర్వకార్యేషు సర్వత్రా చింతనం.
1: We should think of God everywhere, every time, any moment.
0: అది నిజమైనటువంటి యొక్క భక్తి.
1: That is true devotion.
0: మనం భగవంతుణ్ణి ఈశ్వర అన్నా విష్ణువు అన్నా ఏ పేరు పెట్టినా పేర్లు అనేకములు కాని వ్యక్తిత్వం ఒకటే.
1: యూ మే ప్రే టు ఎనీ గాడ్ ఇన్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్.
0: పశుల వన్యలు వేరు పాలు ఒకటే.
1: కౌస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఆర్ మెనీ బట్ ద మిల్క్ ఈజ్ వన్.
0: కనుకనే అటునే భగవంతుడు ఒక్కడే.
1: లైక్వైజ్ గాడ్ ఈజ్ వన్.
0: అల్లాను యేసును రామాను కృష్ణాను ఏ పేరైనా పెట్టు భగవంతుడు ఒక్కడే.
1: యు మే గివ్ ఎనీ నేమ్ యు మే ప్రే టు గాడ్ ఆఫ్ ఎనీ నేమ్ ఆఫ్ యువర్ చాయిస్ అల్లా యేసు రామ కృష్ణ వాట్ ఎవర్ నేమ్ యు లైక్.
0: ఇది అంతా కూడాను దైవం యొక్క పేర్లే.
1: దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ వన్ గాడ్.
0: కనుక ఏకం సత్వి ప్రభావ వదంతి.
1: ఇట్స్ ఓన్లీ వన్ గాడ్ అండ్ వి ప్రే టు హిమ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
0: కనుక ఇలాంటి దీంట్లో మనం భేదం పెట్టుకోకుండా భగవంతుడి యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఓపెన్ హార్ట్ కావాలి.
1: Therefore we need to have this open heart to understand the oneness and the unity of divinity.
0: నీకు ఏ పేరు ఇష్టమో అది నువ్వు తలుచుకో తప్పలేదు.
1: There is nothing wrong in praying to God of your choice.
0: కానీ గాడ్ అందరం ఒకటే గాని ఒక గాడిని దూషించటము మరొక గాడిని పూజించటము ఇది చాలా తప్పు.
1: It's a big mistake. If you criticize the God of another form, of another taste and temperament.
0: Ishwara ante ishtapadakunda povatam.
1: Some people do not relish the name of Shiva.
0: Some people Narayana ante ishtapattam.
1: Likewise, some people do not accept the name of Vishnu.
0: Chala tappu.
1: It's a big mistake.
0: Ishwarudu, Narayanudu, iddaru cheri okate.
1: In fact, Ishwara and Narayana are one and the same.
0: Kaani oke daivatvanni manam aneka perlato poojistunnam.
1: He's only one and we worship him in many forms.
0: ఆ విధంగా పూజించినటువంటి వారికి తప్పక మనసు యొక్క శాంతి కలుగుతుంది.
1: Those people that understand this principle of oneness and unity, will have the peace.
0: ఒకదాన్ని ద్వేషించి మరొక దాన్ని ప్రేమించటం లోపల ఇది కేవలం మన అభిష్టం నెరవేరదు.
1: If you have got attachment to one and a kind of hatred to another, it amounts to a kind of absence of peace within.
0: ఇది మానవులకు మంచిది కాదు.
1: It's not good for mankind.
0: ఇది కేవలం యూత్కే మాత్రమే కాదు.
1: This is not for youth alone.
0: అందరు కూడా దీన్ని అనుసరించవలసింది.
1: Bhagavan's message is meant for everybody.
0: దైవత్వం అనేటువంటిది ఈనాడు లోకాన్ని రక్షిస్తున్నది.
1: It's only divine God protects the entire universe.
0: లోకాన్ని శిక్షిస్తున్నది బాంబ్స్ అనుకుంటున్నారు.
1: And you think that world is punished by bombs?
0: కాదు కాదు కాదు.
1: No.
0: బాంబు ఒకటే ఒకటి.
1: After all, bomb is only one bomb after all.
0: అదే దైవ నామము.
1: God's name is more powerful than atom bomb.
0: చెడ్డను శిక్షిస్తుంది, మంచిని పోషిస్తుంది.
1: And in fact it annihilates that which is bad and upholds that which is noble.
0: కనుక దైవత్వాన్ని మనం పూజిస్తుంటే సర్వము లోక రక్షణ జరుగుతుంది.
1: Therefore when you worship God, the whole world will be protected.
0: లోక కళ్యాణం కోసమని మేము చేస్తున్నాము.
1: And this yajna is for the welfare of humanity.
0: ఈ యొక్క మంత్రం లోపల చాలా ప్రధానమైనటువంటి యొక్క అంశం ఉంటున్నది.
1: These mantras represent one main principle.
0: అతిరుద్ర యజ్ఞముగా మంచి పవిత్రమైనటువంటి యొక్క దీన్ని పోషించి దుష్టమైనటువంటి వాటిని శిక్షించి పవిత్రం గావిస్తుంది లోక కళ్యాణం.
1: Therefore this Atirudra Mahayajna will certainly sustain, will uphold all that is righteous, all that is great and noble, will punish, will remove, will dispel all that is wicked.
0: ఎవరైనా చేయవచ్చును.
1: Anybody can perform this.
0: కానీ ఈనాడు
1: But today
0: మన వినయ్ కుమార్ దీంట్లో ఎవరిని చేర్చుకోలేదు.
1: But Vinay Kumar did not entertain anybody else.
0: ఏదైనా ఇంత బియ్యం ఇస్తాము, లేక పదార్థం ఇస్తాము, లేక పలుములు ఇస్తాము, లేక కూరగాయలు ఇస్తాము అంటే ఎవ్వరు వద్దు.
1: There are many people who want to associate. They are ready to give. They are ready to offer the rice and other materials.
0: ఈ యజ్ఞం అనగా చాలా కోటతో చేరినటువంటిది.
1: And this is highly expensive.
0: అలాంటి దాన్ని ఎవరిది పుచ్చుకోకుండా తాను ఒకడే ఒకడు తానే ఏకాంతంగా కూర్చొని తానే స్వయంగా తిరుగుతూ అన్ని సేకరించాడు.
1: వినయ్ కుమార్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ. దిస్ ఇస్ ఆల్ డిజైన్డ్ బై హిమ్ అలోన్.
0: కనుక అలాంటి సేవాదారు లీడర్స్ ప్రతి స్టేట్ లో కూడాను తయారు కావాలి.
1: ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ లీడర్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ది టైప్ ఆఫ్ వినయ్ కుమార్.
0: కనుక వినయ్ కుమార్ చాలా గొప్ప ఉపకారం చేస్తున్నాడు.
1: In fact, Vinay Kumar is helping a lot.
0: నేను ఎంతో నేర్చుకున్నాను.
1: భగవాన్ ప్రైజ్డ్ వినయ్ కుమార్.
0: ఎవరేమి ఇచ్చినా కూడా వద్దు వద్దు వద్దు.
1: Don't accept anything from anybody.
0: నాకు సాయి ఉన్నాడు.
1: There are people that would help.
0: సాయే నా సహాయము, సాయే నా సహాయము.
1: సాయి భగవాన్ ఈ సాయము, ద డివైన్ హెల్ప్ బై యువర్ సాయి.
0: అతనికి వివాహమై 10 సంవత్సరాలు అయిపోయింది.
1: He was married 10 years ago.
0: Kani bharya bhartalu iddaru kudanu ide margamlone unnaru.
1: Both husband and wife are highly spiritual and religious.
0: Ye okadinto emma premani yagyam chestunnamu kumarudu kavalna ante maaku oddu swami.
1: Swami said you are performing this yagna, do you want a son? They said no swami.
0: Maaku em kavali?
1: Then what do you want?
0: Meere kavali.
1: Swami we want you, the father said.
0: Ee vidhanga palikeetundi palukulu ఏ దంపతులు ఎందుకు కూడాను నేను వినలేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ రెస్పాన్స్ స్వామి హాస్ నాట్ గాట్ ఫ్రమ్ ఎనీ కపుల్.
0: అటువంటి దీంతో చాలా ప్రేమతో చాలా హృదయంతో మంచి కార్యాలు చేస్తున్నాడు.
1: వినయ్ కుమార్ ఇస్ డూయింగ్ సో మెనీ థింగ్స్, అండర్టేకింగ్ సో మెనీ టాస్క్ అవుట్ ఆఫ్ లవ్ హోల్ హార్టెడ్లీ.
0: వారి తండ్రి కూడాను ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
1: హిస్ ఫాదర్ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
0: అతను ఈ యొక్క లక్ష్మీనారాయణ చేరినటువంటి వాడు.
1: He was the colleague of Sri Lakshmi Narayana.
0: వారిద్దరు కూడా చేరి కూడి పనిచేసినటువంటి వారు.
1: They were colleagues and worked for a long time.
0: ఇప్పుడు కూడాను ఆ యొక్క లక్ష్మీనారాయణతోనే మన వినయ్ కూడా చేరి ఉన్నాడు.
1: And now Lakshmi Narayana and Vinay Kumar are working together towards this yajna.
0: వినయ్ కుమార్ ఒక తాత మాదిరి చూసుకుంటున్నాడు.
1: And Vinay Kumar is treating Lakshmi Narayana as his own.
0: కనుక ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి యూతులు జగత్తులో జగత్ వ్యాప్తి కావాలి.
1: భగవాన్ వాంట్స్ such leaders, such youngsters, such youth in this whole world.
0: ఈ లీడర్స్ మంచిగా ఉండినప్పుడే దానికి ప్లేయర్స్ అంత మంచిగా ఉంటారు.
1: When the leaders are perfect, the whole world would progress.
0: ఈనాడు లీడర్స్ సరిలేకపోవడం చేతనే ప్రపంచం అంతా ఈగిదిగా పడుతుండాలి.
1: Because of the poor leadership, this is the plight of the present day world.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba on the 9th of August 2006 during the Atirudra Mahayagnam at Prashanti Nilayam.

0: చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సంవిత్రంబులు ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులు దివ్యాత్మస్వరూపులైన అధ్యాపకులారా, ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, చాలా విచిత్రమైన చిత్తరువు భగవంతుడు రచించిన ఈ ప్రపంచము.
1: టీచర్స్ ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ ఆత్మ అండ్ స్టూడెంట్స్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ లవ్. ది ఎంటైర్ క్రియేషన్ of the Lord is rather wonderful and delightful.
0: దీనిని చూచి ఆశ్చర్య ఆనందములతో అనుభవించవలసినదే కాని విజ్ఞాన దృష్టితో విమర్శించుట కాని విశదీకరింపచుట కాని వీలు కాదు.
1: One can only look at it with a sense of awe and enjoy. Such creation cannot be the subject matter of a critical analysis and analytical understanding.
0: దేహములేని చిత్రకారుడు.
1: In the body there is the divine creator and painter.
0: రంగులులేని కుంచె.
1: The brush does not have the colors.
0: రంగులు లేని కుంచెం.
1: The brush doesn't have the colors of paint.
0: ఆధారము లేని గోడపైన అతి చిత్రంగా చిత్రించినటువంటి యొక్క బొమ్మనే ఈ జగత్.
1: This world is a series of pictures painted and written on a wall which does not have any basis.
0: ఈ చిత్రమును చూచుకొనది మాయామయంగా ఉంటుంది.
1: When one takes a look at it, one is surprised.
0: అగమ్య గోచరంగా ఉంటుంది.
1: It is beyond comprehension.
0: ఉన్నదానిని లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా నిరూపిస్తుంది.
1: It goes to prove things which do not exist as existing and things which exist as not existing.
0: ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించుటకు వీలు కానిది ఈ జగత్తు.
1: ద వరల్డ్ ఈజ్ సచ్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిటర్మిన్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అన్ట్రూత్.
0: సత్యమని కొందరు, అసత్యమని మరికొందరు, సదసత్తులతో కూడినటువంటి యొక్క మిథ్యమని ఇంకా కొందరు దీనిని తర్క వితర్కములతో విమర్శించుతూ వచ్చారు.
1: Some people claim and declare this as truth, some people declare this as untruth, some people declare this as a mixture of truth and untruth, and thus people go on describing according to their own lives.
0: ఈ తర్కాలకు తార్కాణాలకు స్వస్తి చెప్పి మూలాధారమైన బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించడమే సరి అయినటువంటి విద్య.
1: But the correct type of education is that it puts aside all this kind of argumentation and goes to the very core of it, finds out the reality and enjoys it.
0: ప్రపంచమంతయు నేననేటువంటి తలంపు పైననే ఆధారపడి ఉంటున్నది.
1: The entire world is based up and exists upon the concept of I.
0: ఈ నేను అనేటువంటి తత్వము మనస్సునందు ఉండినంత వరకు ఈ ప్రపంచము మనకు గోచరిస్తుంది.
1: So long as this particular principle of I is existing in a human being, he recognizes the world outside.
0: ప్రపంచము ఉండినంత వరకును దుఃఖమును దూరము చేయుటకు వీలు కాదు.
1: So long as the concept of the world and the experience of the world exists, he cannot free himself from sorrows and misery.
0: నిద్ర యందు నేను అను తలంపు లేదు.
1: డ్యూరింగ్ డీప్ స్లీప్ యు డు నాట్ హ్యావ్ ద ఫీలింగ్ అండ్ ద థాట్ ఆఫ్ ఐ ఆర్ మైండ్.
0: ఎప్పుడు నేను అనే తలంపు లేదో అప్పుడు ప్రపంచం కూడాను మనకు గోచరించదు.
1: వన్స్ ది థాట్ ఆఫ్ ఐ డిసపియర్స్ ఫ్రమ్ అవర్ థింకింగ్ ప్రాసెస్ యు డు నాట్ హ్యావ్ ద వరల్డ్ ఫర్ యు.
0: ప్రపంచము లేని స్థితిలో దుఃఖం అనేటువంటిది అదృశ్యము.
1: ఇఫ్ దెర్ ఇస్ నో వరల్డ్ దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సారో.
0: కనుక ఈ దుఃఖము యొక్క నివృత్తి నిమిత్తమై మానవుడు ఆనందమును కోరుచున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు ఎరాడికేట్ దిస్ కైండ్ ఆఫ్ సారో ది మ్యాన్ ట్రైస్ టు అక్వైర్ ఆనంద ఆర్ బ్లిస్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డస్ ఆనంద ఆర్ బ్లిస్ స్టాండ్ ఫార్?
0: ఐశ్వర్యము, అధికారము, ఆరోగ్యము, ఇవేనా మన యొక్క ఆనందం యొక్క చిహ్నం?
1: వెల్త్, పవర్ అండ్ హెల్త్ ఆర్ దీస్ ద ఇండిసీస్ ఆఫ్ వన్స్ జాయ్ అండ్ డిలైట్?
0: ఈ జగత్తులో ఐశ్వర్యవంతుడు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఆర్ రిచ్?
0: వీరందరూ ఆనందమును అనుభవించుచున్నారా?
1: హ్యావ్ దే బీన్ ఎంజాయింగ్ ద డిలైట్ అండ్ ద జాయ్ హ్యాపీనెస్?
0: అధికార ఆరోగ్యములతో కూడినటువంటి వ్యక్తులు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ పీపుల్ దేర్ ఆర్ ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ గాట్ ద పవర్ అండ్ ద హెల్త్?
0: వీరందరూ ఆనందమును అనుభవించుచున్నారా?
1: హ్యావ్ దే బీన్ ఎంజాయింగ్ జాయ్ అండ్ హ్యాపీనెస్?
0: లేదు. కారణం?
1: నో. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: నేను అనే తలంపు మానవుని యందు ఉండినంత వరకు ఆనందం మనకు అతి దూరము.
1: ద రీజన్ ఈజ్ సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ దిస్ థాట్ ఆఫ్ ఐ హీ వుడ్ బి డిస్టెంట్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ జాయ్.
0: ఎండమావులను చూచి మృగములు దాహము నిమిత్తమై వాటి వెంట పరుగులెత్తి కడకు అది నీరు కాక దాహము తీరక నిలువున నిరాశతో కూలిపోవచ్చున్నవి.
1: ద యానిమల్స్ గెటింగ్ ఎ విజన్ ఆర్ ఎ సైట్ ఆఫ్ మిరేజ్ దే టు క్వెంచ్ దేర్ థర్స్ట్ రన్ ఆఫ్టర్ ద మిరేజ్ డు నాట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ ద వాటర్ అండ్ దస్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్.
0: అదే విధముగానే మానవుడు విషయములు యందు వస్తువులు యందు ఆనందము అనుభవింతురని ఆశించి కడకు అది నిత్యానందము కాక నిరాశతో కర్తవ్యాన్ని గుర్తించక కాయాన్ని వదులుతున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే మ్యాన్ రన్స్ ఆఫ్టర్ సీకింగ్ హ్యాపీనెస్ ఇన్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్స్ డజంట్ ఫైండ్ దెమ్ అండ్ దస్ హీ గెట్స్ ఎగ్జాస్టెడ్ లీవ్స్ హిస్ బాడీ డైస్ ఇన్ ఎన్ అన్సక్సెస్ఫుల్ ఫ్యూటైల్ వే.
0: నేను అనే తలంపు ఏనాడు మానవుని నుండి వీడిపోవునో ఆనాడే తాను బ్రహ్మస్వరూపం కాగలడు.
1: దట్ మూమెంట్ వెన్ మ్యాన్ ఫ్రీస్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ అండ్ ద థాట్ ఆఫ్ ఐ హీ బికమ్స్ బ్రహ్మన్ హిమ్సెల్ఫ్.
0: వేదాంతము బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని బోధించినది.
1: Vedanta has been expounding the fact that Brahman is truth and the world is untruth.
0: Prapanchamu satyamu asatyamu.
1: World is both truth and still a state of untruth.
0: Adi mayanu leka mithyamu.
1: It is an illusion.
0: Ee prapanchamu yokka vishayamu prapanchamunu kodale pettu.
1: You leave the entire thing about the world to world itself. Don't bother.
0: దీని యొక్క నిత్య అనిత్యములను ప్రపంచమే నిరూపించగలదు.
1: The truth and the untruth behind the world is going to be proved by the world itself, by the events themselves.
0: నీవు సత్యమో అసత్యమో గుర్తించడానికి ప్రయత్నించు.
1: In the very first instance, make an effort to find out whether you are truth or not.
0: నీవు నీ సత్యాన్ని గుర్తించినప్పుడే జగత్తు మిథ్యమని నీవు సత్యమని నిర్ణయం చేసుకోగలవు.
1: ద మోమెంట్ యు ఫైండ్ అవుట్ యువర్ ఓన్ రియల్ ట్రూత్ యు వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది వరల్డ్ వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ అన్ ట్రూ.
0: నేను బ్రహ్మ అనేటువంటి పదం కలదు.
1: there is a particular statement which says I am Brahman.
0: Aithe ee padamunaku mundu nenu ane padam untundadi.
1: Before the word Brahman there is the word I.
0: Ee nenu aneetundi padamu ekkadidi?
1: From where does this word I come?
0: Ee nenu aneetundi padamunaku artham emiti?
1: What is the meaning of this word I?
0: Nenu antavu kevalamu idi oka భావము కాక సహజమైపోతుంది.
1: దిస్ వర్డ్ ఐ షుడ్ నాట్ బి ఎ మియర్ ఫీలింగ్, ఇట్ మస్ట్ బికమ్ ఎ నేచురల్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: ఈ యొక్క సహజానికి ప్రక్కన కేవలము భావము అనేటువంటి మనిషి ఏర్పడుతుంది.
1: బిహైండ్ దిస్ నేచురల్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఐ దెర్ ఈస్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఐ విచ్ స్టాండ్స్ బిసైడ్స్ ఇట్.
0: అనగా నేను మనిషిని అనేటువంటి పదము.
1: ఇన్ దిస్ సెంటెన్స్ ఐ యామ్ ఎ మ్యాన్,
0: నేను సహజము, మనిషిని భావం.
1: ఐ ఈజ్ ఎ నేచురల్ స్టేట్, ఇట్ ఇస్ ట్రూత్, అండ్ మ్యాన్ దిస్ ఈజ్ ఎ ఫీలింగ్.
0: నేను పరిపూర్ణత్వము,
1: ది వర్డ్ ఐ ఈజ్ ఫుల్ ఇన్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్.
0: మనిషి అనేటువంటిది అపరిపూర్ణము.
1: ది వర్డ్ మ్యాన్ ఈజ్ అన్హోల్సమ్, ఇన్కంప్లీట్.
0: మనిషి అనేటువంటిది ఒక హద్దుతో కూడినటువంటిది.
1: ది వర్డ్ మ్యాన్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్, బౌండరీస్.
0: నేను అనేటువంటిది ఇది అనంతమైనటువంటిది.
1: ది వర్డ్ ఐ ఈజ్ అన్లిమిటెడ్, లిమిట్లెస్.
0: కనుక ఈ హద్దుతో కూడినటువంటి మనిషి పరిపూర్ణమైనటువంటి నేనుతో కూడినప్పుడు నేనే అవుతుంది, కాని తిరిగి మనిషి అనేటువంటి పదం ఉండదు.
1: వెన్ ది వర్డ్ మ్యాన్ విత్ ది లిమిటేషన్స్ అండ్ బౌండరీస్ జాయిన్స్ ది వర్డ్ ఐ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్ అండ్ అన్లిమిటెడ్ దెన్ ఇట్ మర్జెస్ ఇన్ టు ఇట్ అండ్ ఇట్ బికమ్స్ ఐ.
0: నది ఒక రూపనామముతో ప్రవహిస్తుంది.
1: రివర్ ఫ్లోస్ విత్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
0: ఇది సముద్రముతో లీనము కాక పూర్వము ఇది ఒక హద్దుతో ఉంటుంటది.
1: బిఫోర్ ఇట్ మర్జెస్ ఇన్ టు ద ఓషన్ ఇట్ హెస్ గాట్ ఎ నేమ్, ఎ ఫార్మ్ అండ్ లిమిటేషన్.
0: దీనికి ఒక పరిమితి ఉంటున్నది.
1: దెర్ ఈస్ ఎ బౌండరీ లిమిట్ ఫర్ దాట్.
0: కానీ అనంతమైన సముద్రంతో కలిసినప్పుడు దీని యొక్క పరిమితి, దీని యొక్క రూపము, దీని యొక్క నామము, దీని యొక్క రుచి కోల్పోతుంది.
1: వన్స్ దిస్ రివర్ మర్జెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద లిమిట్లెస్ ఓషన్ ఇట్ లూజెస్ ఇట్స్ ఫార్మ్, ఇట్స్ నేమ్, ఇట్స్ టేస్ట్ అండ్ ఇట్స్ లిమిట్స్.
0: కనుక నది సముద్రముతో చేరినప్పుడు సముద్రమే అవుతుంది, కాని నది అనేటువంటిది మరొకటి ఉండదు.
1: దేర్ఫోర్ వన్స్ ది రివర్ మర్జెస్ ఇన్ టు ఓషన్ ఇట్ బికమ్స్ ఓషన్, దెర్ విల్ నాట్ బి ఎ సెపరేట్ ఐడెంటిటీ ఆఫ్ ద రివర్.
0: అదే విధంగానే పరిమితంతో కూడినటువంటి మానవుడు, మానవత్వము, అపరిమితమైనటువంటి నేను అనేటువంటి తత్వంతో కూడినప్పుడు నేనే నిలిచిపోతుంది, కాని ఈ మనిషి అనేటువంటి పరిమిత తత్వము ఉండదు.
1: ఇన్ ది సేమ్ వే వెన్ ది లిమిటెడ్ మ్యాన్ మర్జెస్ హింసెల్ఫ్ ఇన్ ది అన్లిమిటెడ్ ఓషన్ ఆఫ్ ద డివినిటీ హీ బికమ్స్ వన్ విత్ ఇట్, దెర్ వుడ్ నాట్ బి దాట్ సెపరేట్ ఎంటిటీ ఆఫ్ హ్యుమానిటీ అండ్ మ్యాన్.
0: నేను అనేటువంటి పదము దీనికి పుట్టుకు స్థానం ఎక్కడ?
1: వాట్ ఇస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ?
0: దీనిని సంస్కృతం నందు అహము అన్నారు.
1: ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్ ఇట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అహం.
0: అహం అనేటువంటి పదము ఆత్మ నుండి పుట్టినటువంటిది.
1: ది వర్డ్ అహం హ్యాస్ టేకన్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ఆత్మన్.
0: ఈ నేను అనేటువంటి సంకల్పమే ఈ యొక్క అహము.
1: ది ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ ది థాట్ ఆఫ్ ఐ ఇట్ హస్ టేకన్ ది ఫార్మ్.
0: ఈ నేను అనే సంకల్పం నుండియే మనస్సు అనేటువంటిది ఒక రూపము చెంది ఉన్నది.
1: ఫ్రమ్ ది థాట్ ఆఫ్ ఐ ది మైండ్ హ్యాస్ టేకన్ ఎ పర్టికులర్ ఫార్మ్.
0: ఏ తర్వాత ఈ మనస్సు, ఈ నేను అనే అహము ఆత్మ యొక్క వంశమే, ఆత్మ యొక్క అంశమే.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద మైండ్ అండ్ ఐ, దే బిలాంగ్ టు ఆత్మ, దే ఆర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ తాతయ్యనియు, అహం పుత్రుడనియు, ఈ మనస్సు అనేటువంటిది మనుమడనియు. దీని యొక్క సంబంధం.
1: ద రిలేషన్షిప్ కుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వే. ఆత్మన్ కుడ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఐ కుడ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఫాదర్ అండ్ మైండ్ కుడ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ద గ్రాండ్ సన్.
0: ఇది ఒక వస్త్రం.
1: హియర్ ఈస్ ఏ క్లోత్ హ్యాండ్ కర్చీఫ్.
0: ఈ వస్త్రమునకు దారములు ఆధారము.
1: ఫర్ దిస్ ద బేసిస్ ఈజ్ థ్రెడ్స్.
0: ఈ దారములకు ప్రత్తి ఆధారము.
1: ఫర్ దిస్ ది బేసిస్ ఈజ్ కాటన్.
0: ప్రత్తికి ఏ రూపము లేదు, నిర్మలత్వము పవిత్రము మాత్రమే ఉంటుంది.
1: కాటన్ డజంట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్, ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్ అండ్ ఇట్ ఈస్.
0: కనుక ఈ ప్రత్తి నుండి ఈ దారము ఉద్భవించింది.
1: ఫ్రమ్ కాటన్ ది థ్రెడ్ హ్యాస్ కమ్.
0: ఈ దారం యొక్క చేరిక చేతనే వస్త్రం ఏర్పడింది.
1: బై కాంగ్లమరేషన్ ఆఫ్ దిస్ థ్రెడ్స్ ఏ క్లోత్ హ్యాస్ ఎమర్జ్డ్.
0: అదే విధముగానే నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ఆత్మతత్వం నుండి అహం అనేటువంటి యొక్క నేను అనేటువంటి తత్వం ఆవిర్భవించింది.
1: ఇన్ ద సేమ్ వే ఫ్రమ్ ది అన్లిమిటెడ్ అండ్ ప్యూర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ది వర్డ్ ఐ హ్యాస్ ఎమర్జ్డ్.
0: ఈ అహం అనేటువంటి సంకల్పం నుండి మనస్సు అనేటువంటిది ఏర్పడింది.
1: ఫ్రమ్ దిస్ థాట్ ఆఫ్ ఐ హ్యాస్ కమ్ దిస్ మైండ్.
0: కనుక మన మనస్సు, మన యొక్క నేననేటువంటి యొక్క అహం తత్వము కేవలము ఆత్మభావములతోనే, ఆత్మగుణములతోనే కూడి ఉంటుండాలి, చేరి ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ వన్ కెన్ ఈజీలీ సీ దాట్ మైండ్ అండ్ ఐ హ్యావ్ ది సేమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆత్మన్ యాజ్ దే ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఆత్మన్.
0: అహమునకును ఆత్మకు ఉండేటువంటి భేదాన్ని మనం గుర్తించాలి.
1: లెట్ అస్ రికగ్నైజ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ ఐ అండ్ ఆత్మన్.
0: అహం పుట్టేది, పెరిగేది, వచ్చేది, పోయేది.
1: అహం హ్యాస్ ఎ బర్త్ అండ్ గ్రోత్. అహం కమ్స్ అండ్ ఆల్సో డిసపియర్స్.
0: కానీ ఆత్మ, దీనికి పుట్టుక, పెరుగుట, నశించుట, వచ్చుట, పోవుట అనేటువంటి ఏమాత్రము పరిణామం ఉండవు.
1: బట్ ఫర్ ఆత్మన్ దెర్ ఇస్ నో బర్త్, గ్రోత్, డెత్ ఆర్ కమింగ్ ఇన్ ఆర్ గోయింగ్ అవుట్.
0: కనుకనే అపరిమితమైనటువంటి యొక్క ఆత్మతత్వం నుండి పరిమితమైనటువంటి యొక్క నేను అనేటువంటి అహం తత్వము, తద్వారా ఈ యొక్క మనస్సు అనేటువంటి యొక్క స్వరూపము, సంకల్పముల యొక్క ఏకత్వము ఏర్పడుతూ వచ్చింది.
1: ఫ్రమ్ ది అన్లిమిటెడ్ ఆత్మన్ హ్యాస్ ఎమర్జ్డ్ లిమిటెడ్ ఐ, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐ. ఫ్రమ్ దాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్.
0: కనుకనే అన్నింటికీ మూలాధారమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించినప్పుడే సమస్తాన్ని మనం గుర్తించిన వారం అవుతాం.
1: దేర్ ఫోర్ వన్స్ వీ రికగ్నైజ్ ద బేసిక్ ట్రూత్ అండ్ ద బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్, వుడ్ హావ్ రికగ్నైజ్డ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను నేను అనేటువంటి తత్వాన్ని ప్రత్యక్షంలో గుర్తించడం అత్యవసరము.
1: దేర్ ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ దిస్ వర్డ్ ఐ స్టాండ్ ఫార్ అండ్ హూ హీఈస్.
0: కానీ అట్టి ఆధారమైనటువంటి దానిని మనం విసర్జించి ఆధేయమైనటువంటి ప్రకృతిని మాత్రమే మనం ఆవరించి ఆశ్రయించి తద్వారా మనము నిరాశకు గురి అవుతున్నాము.
1: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వీఆర్ గివింగ్ అప్ ది బేసిస్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది క్రియేషన్. వీఆర్ డైవర్టింగ్ అవర్ అటెన్షన్ ఓన్లీ టు ది మేనిఫెస్టెడ్ వరల్డ్ అండ్ జస్ట్ కమింగ్ టు డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్పెయిర్.
0: చైతన్యం సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది.
1: కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కానీ మనసునందు కూడా ఈ యొక్క చైతన్యం ఉన్నది.
1: దిస్ చైతన్య కాన్షియస్నెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఈవెన్ ఇన్ మైండ్.
0: కానీ మనసు యొక్క చైతన్యం పరిమితితో కూడి ఉంటుంది.
1: బట్ ది కాన్షియస్నెస్ అసోసియేటెడ్ విత్ మైండ్ ఈజ్ నాట్ ప్యూర్, ఇట్ ఇస్ ఇంప్యూర్.
0: కనుక ఈ యొక్క మనసు యొక్క తత్వము ఒక్క మానవుని యందు మాత్రమే వికసించి ప్రకటించి ప్రభవిస్తూ ఉంటుండాలి.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్ టేక్స్ ఇట్స్ బర్త్, గెట్స్ ఇట్ సెల్ఫ్ బ్లాజమ్డ్ అండ్ షైన్స్ ఓన్లీ ఇన్ మ్యాన్.
0: ఈ మనసు యొక్క పరిభావం చేతను, పరిణామం చేతను, ప్రభావం చేతను భౌతికమైనటువంటి యొక్క జగత్తును విచారించటము, పరిశీలించటము, పరిశోధించటము జరుగుతూ ఉంటుండాలి ఈనాటి విద్య యందు.
1: ఇన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే on account of the influence, impact and the effectiveness and the manifestation of mind, we make efforts to analyze అండర్స్టాండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: ఈ యొక్క ప్రకృతి యొక్క చైతన్యము కాని, ప్రకృతి యొక్క పరిణామం కాని అంతర్భావముల యొక్క ప్రతిబింబమే.
1: వాట్ ఎవర్ యు సీ ఇన్ ది వరల్డ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్ థాట్స్.
0: ఇదంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క కళా చిత్రమే.
1: దిస్ ఎంటైర్ థింగ్ కుడ్ బి కంపేర్డ్ టు ఎన్ ఆర్ట్.
0: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్ అండ్ హార్ట్ ఇన్ సైడ్.
0: ఆర్ట్ షుడ్ కమ్ ఫ్రమ్ ది హార్ట్. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆర్ట్ కమ్స్ అండ్ ఎమర్జెస్ ఫ్రమ్ హార్ట్.
0: మనం ఈనాడు చూసేటువంటి ప్రతి ప్రతిబింబములు కూడాను మన చేతిలోని పిట్టను వదలి కొదలోని పిట్ట కోసమే ప్రాపులు అడినట్టుగా ఉంటుండాలి.
1: ఆల్ ది థాట్స్ దట్ వీ ఇండల్జ్ ఇన్ ఆర్ సంథింగ్ లైక్ మిస్సింగ్ బర్డ్ విచ్ ఈస్ ఇన్ ద హ్యాండ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ టూ ఇన్ ద బుష్.
0: ఈనాటి మన పరిశోధనలు అన్నీ కూడాను కేవలము అంతర్భావం యొక్క ప్రతిబింబములనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వి మస్ట్ రికగ్నైజ్ క్లియర్లీ దట్ ఆల్ ది రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్ దట్ హావ్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ టుడే ఆర్ మియర్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ థాట్స్ విత్ ఇన్ అస్.
0: మనము చక్కగా మనసు పైన ఈ కాన్సన్ట్రేషన్ చేస్తూ పోతే ఈ దివ్యమైనటువంటి యొక్క మూలాధారం మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ కాన్సన్ట్రేట్ కేర్ఫుల్లీ ఆన్ ద మైండ్ అండ్ గో టు ద వెరీ రూట్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది బేసిక్ ట్రూత్ అండ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, నాట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేర్ ఫోర్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద మైండ్ అండ్ నాట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
0: నాట్ ది కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్
1: అండ్ నాట్ ఎట్ ఆల్ ది కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
0: కనుక ఈనాడు మనము కలెక్షన్ లోపలే మన యొక్క జీవితం అంతా కూడాను కనెక్షన్ అయి ఉంటుండాలి.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఓన్లీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వేస్ట్ఫుల్ కలెక్షన్.
0: కానీ మన కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కనుమరుగైపోయి ఉంటుండాలి.
1: బట్ వీఆర్ మిస్సింగ్ కాన్సన్ట్రేషన్.
0: దీనిని మనము ప్రప్రథమంలో మనం గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్.
0: జగత్తంతయుడును మనకు అనేక విధములైనటువంటి యొక్క ప్రబోధలు మనకు సలుపుతూ వస్తుండాలి సహజంగా.
1: వరల్డ్ ఈజ్ టీచింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ఎవరికి వారే తన జీవితం యొక్క రహస్యాన్ని, చైతన్యాన్ని గుర్తించటకు ప్రయత్నించాలి.
1: ఈచ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ వాట్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఈజ్ అండ్ హీ హస్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ దిస్.
0: మన నిజస్వరూపాన్ని మనం విస్మరించి, మన ప్రతిబింబాన్ని మనం అనుసరించి, అజ్ఞానం చేత మనము మరింత అంధకారంలోనే మనము ప్రయాణం సలుపుతున్నాము.
1: వీఆర్ గివింగ్ అప్ ది ట్రూత్, ది బేసిస్. వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు చేజ్ ఆఫ్టర్ ది షాడో అండ్ దస్ ఇండల్జింగ్ ఇన్ ఇగ్నోరెంట్ థాట్స్ అండ్ యాక్టివిటీస్.
0: మొట్టమొదట నీకు నీవు గురువు కావాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ యూ షుడ్ బికమ్ యువర్ ఓన్ టీచర్ అండ్ గురు.
0: జగత్తును నీవు ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రతిబింబంగా నీవు అనుసరించాలి.
1: యూ హ్యావ్ టు టేక్ ది వరల్డ్ మోర్ యాజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ది థాట్స్ దట్ గో ఇన్ యూ.
0: కనుకనే నేచర్ ఈజ్ ఎ టీచర్, లైఫ్ ఈజ్ ఎ టీచర్ అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ నేచర్ ఈజ్ ఎ ప్రీచర్ అండ్ లైఫ్ ఈజ్ ఎ టీచర్.
0: మనము ఈ విధమైనటువంటి ఒక సత్యాన్ని మనము గుర్తించినప్పుడే మన జీవితము సక్రమమైన మార్గములో, సరి అయిన కాలములో మనము గమ్యాన్ని చేరుకోగలము.
1: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ వుడ్ బి ఏబుల్ టు ప్రోగ్రెస్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ రీచ్ ది గోల్.
0: ప్రతి వ్యక్తి కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను అభివృద్ధి గావించుకున్నటకు, వెలిగించుకున్నటకు పూనుకోవాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ ఫర్ హిమ్సెల్ఫ్, ఈచ్ ఇండివిజువల్ టు డెవలప్ డివినిటీ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ టు ఇల్యూమినేట్ ది డివైన్ ఫ్లేమ్ ఇన్ హిమ్.
0: ఏదో మనం కొన్ని గ్రంథములను మాత్రమే ఆశ్రయించి
1: ఇఫ్ వి టేక్ షెల్టర్ అండ్ అప్రోచ్ ఓన్లీ ఎ ఫ్యూ బుక్స్
0: కష్టపడి కంఠస్థము చేసి
1: విత్ ఆల్ ఎఫర్ట్స్ వి మే మెమరైజ్ దెమ్
0: ఉత్తమ స్థాయి లోపల ఉత్తీర్ణుడు కావచ్చును
1: వి మే గెట్ గుడ్ డివిజన్ గుడ్ క్లాస్ అండ్ పాస్ ది ఎగ్జామినేషన్స్
0: ఇంత మాత్రం చూతనే మన యొక్క చదువు పూర్తి అయినదని మనం భావించరాదు
1: వీ షుడ్ నెవర్ ఫీల్ దాట్ అవర్ ఎడ్యుకేషన్ హ్యాస్ కమ్ టు కల్మినేషన్
0: బై పరిచయం చేతను కంఠస్థము చేతను ఏర్పడినటువంటి విద్యలు కానేరవు
1: ఎడ్యుకేషన్ విచ్ ఇస్ రిజల్ట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ అండ్ మెమరైజింగ్ కెనాట్ బి కాల్డ్ ట్రూ ఎడ్యుకేషన్
0: కనుకనే మనము నేచర్ ఈజ్ ఎ ప్రీచర్ ఈ విధంగా అది నేచర్ మనకు ప్రీచర్ గా ఉంటుండాలి అదే మనకు ప్రీస్ట్
1: వీ హ్యావ్ టు జస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వై అండ్ ఇన్ వాట్ వే కెన్ నేచర్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రీచర్
0: సహనముతో
1: విత్ పేషెన్స్
0: సత్యముతో
1: విత్ ట్రూత్
0: ఆవేదన రహితముతో
1: వితౌట్ ఎనీ టైప్ ఆఫ్
0: స్వార్థ రహితమైనటువంటి యొక్క భావముతో
1: వితౌట్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫిష్నెస్
0: తాను అన్నింటినీ సహించి భరించి
1: కీపింగ్ ఆర్ బేరింగ్ విత్ సెన్స్ ఆఫ్ పేషెన్స్ ఆల్ ద థింగ్స్
0: లోకానికి తన యొక్క శాంత స్వభావాన్ని సహజ స్వరూపాన్ని సత్యభావాన్ని ప్రకటిస్తూ ఉండాలి
1: వన్ హ్యాస్ టు అలౌ ద బేసిక్ ట్రూత్ ఇన్ హిమ్ టు మేనిఫెస్ట్ షైన్ అండ్ రేడియేట్ ఫ్రమ్ విత్ ఇన్ హిమ్
0: ఒక వృక్షం ఉంది అనుకోండి
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ ఎ ట్రీ
0: ఈ వృక్షము ఎండకు వానకు భరించి సహిస్తుంది
1: ఎ ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ బేర్స్ పేషెంట్లీ ది సన్షైన్ అండ్ రెయిన్
0: ఎవరైనా దానిని బాధించినా హింసించినా కూడాను తాను సహిస్తుంది
1: ఈవెన్ ఇఫ్ ఎనీ పర్సన్ వర్ టు హర్ట్ ఇట్ హార్మ్ ఇట్ ఇట్ బేర్స్
0: తిరిగి తనను హింస గావించినటువంటి వ్యక్తులే తన ఆశ్రయాన్ని కోరినప్పుడు తన ఛాయను ఆశించినప్పుడు వారికి చల్లదనాన్ని అందిస్తుంది
1: దోస్ వెరీ పీపుల్ హూ హ్యావ్ హర్ట్ ఇట్ హార్మ్డ్ ఇట్ వెన్ దే టేక్ ట్రై టు టేక్ షెల్టర్ అండర్ ఇట్
0: వారిని ద్వేషించదు
1: ఇట్ డజంట్ హేట్ దెమ్
0: ప్రతిఫలమును వారికి అందించదు
1: ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్
0: సహనము చేత తీయని ఫలములు కూడాను వారికి అందిస్తుంది
1: విత్ పేషెన్స్ ఇట్ ఆల్సో ఆఫర్స్ స్వీట్ ఫ్రూట్స్ టు సచ్ పీపుల్
0: ఈ యొక్క వృక్షం యొక్క సహజ యొక్క శాంత స్వభావాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించి తాను కూడాను దాని ద్వారా కొన్ని యొక్క లక్షణములను గుర్తించుకొని వర్తించాలి
1: మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ పర్టిక్యులర్ సెన్స్ ఆఫ్ పీస్ విచ్ ది ట్రీ ఎగ్జిబిట్స్ బై ప్రాక్టీసింగ్ అండ్ లెర్న్ ఎ ఫ్యూ లెసన్స్ ఫ్రమ్ ద ట్రీ
0: పక్షులు చూడండి
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్
0: ఈ పక్షులు నిరంతరము కూడాను ఆనంద ఆహ్లాదముతో తన యొక్క ఆటలను ఆడుకుంటుంటాయి
1: Birds always in a delightful mood and in a happy mood.
0: Edo enado raboyetvanti oka jeevita nimittamai taanu ee vidhamainatvanti dhanamunu arjinchi kooda pettukonata ledu.
1: It doesn't care to bother itself about the future and earn money and save.
0: Jeevitamu chanabhanguram anetvanti oka satyamunu pachulu kudanu gurtistayi.
1: The birds recognize the fact that life ephemeral.
0: కనుక ఎప్పటి జీవితాన్ని ఎప్పటి ఆకలిని అప్పటికి తాము మాత్రం అనుభవించి మున్ముందు ఏమి గతి అనేటువంటి ఒక విచారణ ఏమాత్రము చేయవు
1: దే డోంట్ బాదర్ దెమ్సెల్స్ అబౌట్ ద ఫ్యూచర్ దే ఎంజాయ్ ది ప్రజెంట్ అండ్ లివ్ ఇన్ ది ప్రజెంట్
0: మరే నా బిడ్డలు ముందుకు ఏ విధంగా అభివృద్ధి కావాలి అని బ్యాంక్ బ్యాలెన్స్ కోసమో ఇంకే విధమైనటువంటి యొక్క అభివృద్ధి కోసమనో ఏ ఇండ్లు మేడలో కట్టి వాటి ఆధార నిమిత్తమై అవి ఏమాత్రము ప్రాకులాడవు
1: దే డు నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్ in order to give some kind of protection in future for their children by developing a bank balance or constructing houses
0: అవి తమ ఆత్మవిశ్వాసం పైన తాము ఆధారపడి ఉంటున్నాయి
1: they entirely depend upon ఆత్మవిశ్వాస self confidence
0: ఒక చిన్న ఉదాహరణము
1: one small example
0: ఒక లేత కొమ్మ పైన చిన్న పక్షి వాలుతుంది
1: a small bird perches on a small tender branch
0: కాని అది కూర్చున్న తక్షణమే కొమ్మ ఊగుతుంది
1: యాజ్ సూన్ యాజ్ ఇట్ ల్యాండ్స్ అండ్ సిట్స్ ఆన్ దట్ పర్టికులర్ బ్రాంచ్ ద బ్రాంచ్
0: ఈ కొమ్మ ఊగినదే అనేటువంటి యొక్క భయము ఆ పక్షికి ఏమాత్రము లేదు
1: ఇట్ గివ్స్ వే అండ్ ఇట్ బ్రేక్స్ బట్ ది బర్డ్ ఈస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ దట్ అట్ ఆల్
0: కారణం
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్
0: ఆ కొమ్మను తాను ఆశ్రయించలేదు
1: ఇట్ హాస్ నెవర్ టేకన్ షెల్టర్ ఆన్
0: దట్ రెక్కలను తాను ఆశ్రయించింది
1: ఇట్స్ బేసిక్ కాన్ఫిడెన్స్ ఈస్ ఇన్ ఇట్స్ వింగ్స్
0: కనుకనే కొమ్మ ఊగని రాలని కూలని తనకేమాత్రమూ భయం ఉండదు.
1: ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అఫ్రైడ్ వాట్ హ్యాపన్స్ టు ద బ్రాంచ్ ఆన్ విచ్ ఇట్ సిట్స్.
0: తన ఆత్మవిశ్వాసం, ఇట్ స్వశక్తి పైన తాను ఆధారపడటం.
1: ఇట్స్ ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇట్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ ఓన్ కెపాసిటీ.
0: కానీ ఈనాటి మానవుడు సంసారం అనేటువంటి చిన్న వృక్షం పైన కూర్చున్నప్పటికీ, అది అటు ఇటు ఏ కించిత్ అశాంతి సంభవించినప్పటికీ వీడు కుంగి కూలి కృశించిపోతున్నాడు.
1: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హూ సిట్స్ ఆన్ ద ట్రీ ఆఫ్ సంసార, ఎనీ స్మాల్ చేంజ్, స్మాల్ డిఫికల్టీ, స్మాల్ అన్సర్టనిటీ causes a lot of anxiety in him and he suffers extreme agony, uncertainty.
0: పచ్చికున్నటువంటి ఆత్మవిశ్వాసం కూడా ఈనాడు మానవునికి లేకపోతుండాలి.
1: Man doesn't seem to have the self-confidence which even a small bird has.
0: కనుకని ఈ యొక్క పక్షి యొక్క ఆదర్శాన్ని, పక్షి యొక్క అనుభూతిని మానవుడు చక్కగా గుర్తించి తాను కూడాను ఆ విధమైనటువంటి యొక్క తెలివితేటను కలిగి ఉంటుండాలి.
1: Man has to take the example and the experience of a bird and benefit from that.
0: ఇది విధముగానే ప్రతి పదార్థం యొక్క విచారణ కూడాను మనము చక్కగా విచారించినప్పుడు ఇందులో ఉండేటువంటి అంతరార్థము అనుభూతితో అందించేటువంటిది. కనుకనే నేచర్ ఈజ్ ఎ ప్రీచర్ అన్నారు.
1: ఇన్ ద సేమ్ వే వెన్ యూ గో ఆన్ అబ్జర్వింగ్ ఎంటిటీ ఆఫ్టర్ ఎంటిటీ ఇన్ నేచర్, ఈచ్ ఎంటిటీ హ్యాస్ ఎ పర్టికులర్ లెసన్ టు టీచ్. ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెడ్ నేచర్ ఈజ్ ప్రీచర్.
0: మానవుని యందు ఈ ప్రాకృత సంబంధమైనటువంటి భావములు అనేక విధములుగా చేరిపోవటం చేతని తరతరముల నుండి కూడాను వాని మనస్సులో కరుడు కట్టుకుని పోయినటువంటి అజ్ఞానమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది పెట్రిఫైడ్ ఇగ్నోరెన్స్ ఇన్ హిస్ హార్ట్ ది మ్యాన్ గోస్ ఆన్ థింకింగ్ అండ్ వరియింగ్ అబౌట్ ది వర్ల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ వర్ల్డ్లీ సిచ్యువేషన్.
0: ఈ మానసిక సంకల్పంలో ఉండేటువంటి యొక్క అజ్ఞానము తొలగవరనన్నా మంత్రాలతో, తంత్రాలతో, యజ్ఞాలతో, యాగాలతో, జప ధ్యాన భజనలతో ఏమాత్రం కూడా ఇవి తొలగిపోవు.
1: If you want to free your mind from this kind of thoughts by either mantras or by yajna and by any other type of spiritual exercise, you would not be able to free your mind.
0: Nijamuga antaratma yokka tattvamu nenu aneetvanti yokka talampu yokka tattvanni enaadu manavudu gurtinchuno aanaadu ivi emaatram kudanu manishini baadhinchavu bodhinchavu.
1: The moment man recognizes his real nature and his I principle which he constitutes, none of these things can really bother him or cause him any anxiety or misery.
0: Oka patralo undinatundi tailamu lopala chandra pratibimbam kanipistuntadi.
1: In the oil in a vessel you get the image of a moon.
0: Ee chandra pratibimbanni ee tailam nundi tolaginchavalani ఈ పాత్రను కొండబోయి ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టి చక్కగా కాల్చినప్పటికీ ఆ ప్రతిబింబం తొలగదు.
1: ఇఫ్ యూ వాంట్ టు టేక్ అవే ద రిఫ్లెక్షన్ ఇన్ ది ఆయిల్ ఇన్ ఎ వెసల్, ఇఫ్ యూ టేక్ దిస్ వెసల్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఫైర్, యూ కాంట్ గెట్ ఇట్.
0: ప్రతిబింబమునకు ఆధారం ఏమిటి? తైలము.
1: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ దిస్ రిఫ్లెక్షన్?
0: తైలము తొలగినప్పుడే ప్రతిబింబం కూడా తొలగుతుంది.
1: ఇట్ ఈస్ ది ఆయిల్ విచ్ ఈస్ giving room for the reflection of the moon.
0: And the moment paatranu kaalchinanta maatramana pratibimbam dooram kaaneru.
1: If you want to get rid of the reflection of the moon, only thing is you have to remove the oil, then automatically
0: mana dehame oka paatra.
1: Our body may be compared to a vessel.
0: Indulo undinatundi vishaya vasanalu moham aneetundi indulo aneetundi tailamu maha jiddu.
1: The attachments for various objects and things and persons, this may be compared to oil in us.
0: Indulone manasu yokka pratibimbamu prakantito kanipistundadi.
1: This oil reflects your mind.
0: Dinine chandrama manaso jata anaga chandrudu yokka pratibimbam manasu, manasu yokka pratibimbam chandrudu.
1: It is in this context it is said that there is a close link and relationship between the moon and the mind.
0: Ee sankalpam aneetundi dani dooram cheyavannanna కేవలము ఒక దేహాన్ని శ్రమించి దీనితో జపధ్యాన యోగాదులంతా చేసి ఎన్ని విధములైనటువంటి పరిశ్రమ జరిపినప్పటికీ ఇందులో ఉండినటువంటి మనస్సు యొక్క మాలిన్యము తొలగదు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద థాట్స్ ఇన్ ద మైండ్ అండ్ ఆల్సో ప్యూరిఫై ది మైండ్ బై పనిషింగ్ యువర్ బాడీ, యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ దాట్.
0: పుట్టపైన మర్దించిన పాము మరణముందున
1: ఇఫ్ యూ గో ఆన్ బీటింగ్ on the ant mound, are you going to kill the snake inside?
0: తనువును తా దండించిన విషయభోగములు అనుగున.
1: If you go on punishing your own body, would you be able to get rid of your attachment by merely fasting and giving up food and water? Are you going to become an ఆత్మజ్ఞాని?
0: తాను ఎవరో తెలియకున్నా ఈ తత్వజ్ఞానం ఎటుకుదురును.
1: If one doesn't know one who really is, how is he going to get the knowledge of ఆత్మన్?
0: కనుక మొట్టమొదట నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ దేర్ ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ హూ యు ఆర్.
0: దానిని గుర్తించినటువంటి వ్యక్తి జగత్తునంత కూడా సులభంగా గుర్తించగలడు.
1: ద వన్ హూ రికగ్నైజెస్ హూ రియలీ ఈజ్ హీ కెన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది వరల్డ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
0: భగవంతునకు ప్రకృతి ఒక భిన్నంగా ఉన్నదని భావించేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ ప్రకృతి మిథ్యము.
1: ది వరల్డ్ బికమ్స్ ఎన్ ఇల్యూజన్ ఫర్ ఎ పర్సన్ హూ థింక్స్ that God is different and world is different.
0: Bhagavantude prakruti ani satyanni gurtinchinatundi vaaniki prakruti kudanu satyame.
1: Once a person recognizes the world as God itself, world itself becomes God.
0: Kanuka manaku drishti lopanni manam pogottukovali.
1: We have to free ourselves from the defects in our vision.
0: Srishti lo doshanni manam vetukaraadu.
1: We should not try to find faults in the creation.
0: Shakti antaikudunu bhagavatmayame.
1: The entire creation is saturated with divinity and God.
0: Itti satyanni ee naadu mana vidya dwara manam gurtinchadaniki prayatninchali.
1: Through education we have to make efforts to find out this particular truth and experience.
0: Nijabuga vidya vidya ante aatma vidyaye nijamaina vidya.
1: Truly speaking, only aatma vidya or education of aatman can be described as true education.
0: ఈ భౌతిక విద్యలు కూడాను ఈ యొక్క ప్రాకృతమైన జీవితానికి అవసరమే.
1: The education of the worldly type also is essential for carrying on the worldly life.
0: అయితే ఇవి నిత్యమైనటువంటివి, అపరిపూర్ణమైనటువంటివి.
1: But these are all not going to be permanent. These are all changing entities.
0: ఈ అపరిపూర్ణమైనటువంటి యొక్క విద్య ద్వారా పరిపూర్ణమైనటువంటి విద్యాస్వరూపుని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an effort to understand the complete and the true education through this incomplete and imperfect and worldly education.
0: ee naati manamuni yokka drishti antayikudanu kevalam bahya jagat payane prasaristu untundali.
1: Today man uses all his capacities, powers of vision and seeing the world itself and not internal.
0: Prakrutini parisilinchetuvanti shakti samarthyamulu vidyayendu unnavu kaani పరమాత్మని పరిశీలించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు విద్యలో ఏమాత్రం కూడా లేవు.
1: ఇన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే వీ డోంట్ హ్యావ్ ది కెపాసిటీ అండ్ ది పవర్ అండ్ ది విజ్డమ్ టు ఫైండ్ అవుట్ ది గాడ్. బట్ ఓన్లీ
0: ఎంతకాలమైనప్పటికీ ఈ ప్రకృతిని మనం పరిశోధిస్తూ పోయినప్పటికీ మనకు తేలేటువంటిది పంచభూతములే.
1: హౌఎవర్ లాంగ్ గోన్ ఎక్స్పెరిమెంటింగ్ టు ఫైండ్ అవుట్ what the truth is about the world, the ultimate truth about the world is it consists of five elements.
0: ee panchabhutamulnu manam pradhananga pramananga aadharanga teeskoni manam ee prakrutini anubhavinchadaniki prayatnistunnamu.
1: On the basis of these five elements and taking them as the support, we are trying to enjoy the world.
0: Aithe ee prakruti yokka tattvamunu మనం ఎంతవరకు అనుభవించడానికి వీలవుతుంది? ఇది కూడా ఒక పరిమితంతో కూడినటువంటిది.
1: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ వీ గో ఆన్ ఎంజాయింగ్ ది వరల్డ్? దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ అవర్ ఎంజాయ్మెంట్ విత్ రెఫరెన్స్ టు ది వరల్డ్.
0: ఏనాటికైనా కూడాను ఇవన్నీ కూడాను ఒక అపరిమితంతో కూడినటువంటిది కావు, పరిమితంతో ఉండినటువంటిది.
1: వన్ డే ఆర్ ది అదర్ ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్, దేర్ ఓన్ బౌండరీస్ సెట్.
0: కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని గుర్తించినటువంటి వాడే బ్రహ్మ కాగలడు అని వేదాంతము.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాంత హ్యాస్ డిక్లర్డ్ దట్ ద వన్ హూ రికగ్నైజెస్ అండ్ నోస్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
0: చరిత్రను చదివేటువంటి వాడు కేవలం చరిత్రను మాత్రమే గుర్తించడం కాదు, వాడు చారిత్రకుడు కావాలి.
1: ద పర్సన్ హూ స్టడీస్ హిస్టరీ షుడ్ నాట్ మెయిన్లీ అండర్స్టాండ్ హిస్టరీ, హీ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్.
0: రామాయణమును శ్రవణము చేసి విని ఇతరులకు వినిపించినంత మాత్రం చాలదు, తాను రాముడుగా మారిపోవాలి.
1: ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ వన్ మియర్లీ హియర్స్ ఆర్ లిజన్స్ రామాయణ ఎక్స్పోండింగ్ ఆఫ్ రామాయణ అండ్ హింసెల్ ఎక్స్పోండ్స్.
0: ఇది మూలాధారమైనటువంటి సూత్రాన్ని మనం గుర్తించినప్పుడే మన యొక్క చదువు కూడా సార్థకం కాగలదు.
1: బట్ యూ షుడ్ రియలీ బికమ్ రామా హింసెల్ఫ్. ఓన్లీ వెన్ ఏ పర్సన్ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ దేర్ ఈస్ సాటిస్ఫాక్షన్.
0: విద్యయుతమును వినయము, వినయమును కలుగు పాత్రత అని దీని యొక్క అంతరార్థము.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ ఎడ్యుకేషన్ గివ్స్ హ్యూమిలిటీ అండ్ హ్యూమిలిటీ గివ్స్ డిజర్వ్డ్నెస్.
0: పూర్వమంతై కూడాను ఒకరికొకరు మిత్రులు కలుసుకున్నప్పుడు వారు ఎంతో ఆప్యాయంగా కూడాను వారిని ఒకరికొకరు ప్రశ్నించుకునేటువంటి వారు.
1: ఇన్ ది డేస్ గాన్ బై, ఇన్ ది ఓల్డెన్ డేస్, వెన్ ఎనీ పర్సన్ మీట్స్ హిజ్ ఫ్రెండ్, దేర్ యూస్ టు బి ఎవరీ కార్డియల్ వే ఆఫ్.
0: ప్రాచీన యొక్క సాంప్రదాయం అనుసరించి ఆధునిక ఆంగ్ల భాష లోపల కూడాను ఒకరికొకరు కలుసుకున్నప్పుడు గాడ్ బాయ్ అని వారిని ఒకరికొకరు విచ్చరించుకునేటువంటి వారు.
1: ఇన్ ట్యూన్ విత్ ది ట్రెడిషన్స్ ఆఫ్ ద లోర్, ఈవెన్ నౌ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వెన్ వన్ పర్సన్ మీట్స్ అనదర్ పర్సన్, హి సేస్ గాడ్ బాయ్,
0: గాడ్ బాయ్. ఇది ఆనాటి ప్రాచీన సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఆధారం.
1: ది బేసిక్ రియాలిటీ ఆఫ్ ది ఓల్డెన్ కల్చర్ వాజ్ దిస్.
0: క్రమక్రమేణ ఈ ఆధునిక విద్యలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయి గాడ్ బాయ్ పోయింది, గుడ్ బాయ్ పోని కొంతవరకు మంచిగానే అయింది, గుడ్ బాయ్ అన్నారు.
1: విత్ ది గ్రోత్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ దిస్ వర్డ్ గాడ్ బాయ్ బికేమ్ గుడ్ బాయ్ ఇన్ ఎ వే ఇట్ ఈస్ ఆల్ రైట్.
0: క్రమక్రమేణా ఈ ఆధునిక విద్య మరింత పెరిగిపోవటం చేతనే గుడ్ బై అన్నారు.
1: అండ్ విత్ ఫర్దర్ ప్రోగ్రెస్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ దిస్ గుడ్ బాయ్ బికేమ్ గుడ్ బాయ్.
0: ఇంకా పెరుగుతూ పెరిగిపోయేటప్పుడు గుడ్ పోయింది, బై బై అన్నారు.
1: ఫర్దర్ ప్రోగ్రెస్ హ్యాస్ లెడ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ యూన్ గుడ్ బాయ్, బై బై.
0: ఈ విద్య యొక్క తేలిక, ఈ విద్య యొక్క అసహ్యము ఎంతవరకు దిగజారిందో మీరే యోచన చేసుకోండి.
1: యూ కెన్ ఓన్లీ ఇమాజిన్ టు వాట్ లెవెల్స్, వాట్ డెప్త్స్ దేర్ ఈస్ ఎ డిటీరియరేషన్.
0: ఒకరికొకరు చూసినప్పుడు
1: ఎడ్యుకేషన్
0: హరి ఓం లేక ఓం లేక సాయిరాం ఏదో ఒకరు వారితో భగవత్ యొక్క వాక్యం చేత వారిని అందరూ నమస్కరించటము ప్రాచీన సంస్కారం.
1: ది ఓల్డ్ ట్రెడిషన్ ఈ వెన్ ఎవర్ ఎ పర్సన్ మీట్స్ అనదర్ పర్సన్ విత్ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్, హీ వుడ్ సే ఐదర్ హరి ఓం, ఓం ఆర్ సాయిరాం,
0: లేక నమస్తే లేక నమస్కారం అని చెప్పేటువంటి వారు.
1: అదర్వైజ్ దే వుడ్ సే నమస్తే అండ్ నమస్కార్.
0: ఈనాడు ఒకరికొకరు మిత్రులు ఈ ఆధునిక విద్యను అభ్యసించటం చేత ఒకరికొకరు చూచినప్పుడు ఏం చేసి సిగరెట్ తీసుకుని హలో టేక్ ఇట్, సిగరెట్ తో వారు నమస్కారం చేస్తున్నారు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ వన్ వుడ్ గ్రీట్ ది అదర్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్, బట్ నౌ ఇన్ ది మోడర్న్ ఏజ్ వెన్ ఎ పర్సన్ మీట్స్ అనదర్ పర్సన్ హీ టేక్స్ ఏ ప్యాక్ ఆఫ్ సిగరెట్స్ ఫ్రమ్ హిస్ ప్యాకెట్,
0: లేక ఒక బ్రాండీ బాటిల్ అందించటము, ఇది జరిగిపోతుండాలి.
1: నెక్స్ట్ ఆఫ్ ఫర్దర్ ఏ బ్రాండీ బాటిల్ మేబీ ఆఫర్డ్.
0: ఇంకా ఆధునికంగా జరుగుతూ జరుగుతూ ఏమి ఒక కార్డ్ ప్యాక్ చూపిస్తుంటారు, కమాన్ కమాన్ కార్డ్స్ ఆడటం.
1: అండ్ స్టిల్ ఫర్దర్ దే వాంట్ దే షో ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అండ్ ఇన్వైట్ దెమ్.
0: ఈ విద్యను యొక్క విలువ ఈ విధముగా దినదానికి దినదినానికి దిగజారిపోతూ ఉంటుండాలి. కనుక మొట్టమొదట విద్యార్థులు ఈ భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను ప్రధానమైనటువంటి ఒక ఆధారంగా మీరు విశ్వసించాలి.
1: దేర్ఫోర్ ద స్టూడెంట్స్ ఆఫ్ టుడే విల్ హావ్ టు టేక్ అలాంగ్ విత్ ద వరల్డ్లీ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యల లోపల మనం అనేక విధములుగా ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ క్లాస్ రావాలని చెప్పని మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం.
1: స్టూడెంట్స్ విల్ బి మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ది వరల్డ్లీ ఎడ్యుకేషన్ ఆఫ్ ది డే.
0: అది అవసరమే,
1: ఇట్ ఈస్ నెససరీ.
0: అది కాదనటం ఏమాత్రము ఉండదు.
1: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ ఇట్.
0: కానీ ఏ విధంగా నీవు ఫస్ట్ క్లాస్ తీస్తున్నావు, ఫస్ట్ క్లాస్ ర్యాంక్ వస్తుండాలి.
1: బట్ ఇన్ వాట్ వే ఆర్ యూ గెటింగ్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఫస్ట్ ర్యాంక్?
0: నిత్య జీవితముతో నీ నిత్యానుభూతి నీ నిత్య ప్రవర్తన కూడా అత్యవసరంగా దాంతో ఫస్ట్ ర్యాంక్ రావాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ ఫస్ట్ క్లాస్ ఇన్ యువర్ డే టు డే బిహేవియర్ కాండక్ట్ అండ్ ఇన్ యువర్ ఓన్ క్యారెక్టర్.
0: ఈనాటి ర్యాంకులంతా కూడాను స్వాభావికమైనటువంటి యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క మార్గం అనుసరిస్తూ ఉన్నాయి.
1: బట్ ది ర్యాంక్స్ విచ్ పీపుల్ ఆర్ గెటింగ్ టుడే ఇట్ హెస్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్ ఎ రొటీన్ లైఫ్.
0: అనగా ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక మెకానికల్ గా జరిగిపోతుంటుండాలి.
1: దిస్ హెస్ బికమ్ ఏ మెకానికల్ అఫేర్.
0: ఈ మెకానికల్ లో కొంతవరకు మీరు గుర్తించాలి.
1: యూ హావ్ టు రికగ్నైజ్ the way that these ranks are obtained.
0: ఇవి సహజాలు కావు.
1: These are really not natural.
0: అసహజాలు.
1: These are all artificial.
0: కొన్ని వారి యొక్క అభ్యాసాలు.
1: These are all, in a way, certain types of bad habit.
0: ఇలాంటివి మానవునికి విద్యార్థులకు సరి అయినటువంటివి కాదు.
1: The students should not consider these things as the right type of ones.
0: విద్యార్థులు రాత్రి 10 గంటల తర్వాత చదవడానికి పూనుకోకూడదు.
1: స్టూడెంట్ షుడ్ నాట్ స్టడీ బియాండ్ 10 o'clock.
0: కారణం ఏమనగా, పగలంతయు కూడాను శ్రమించి పనిచేసినటువంటి ఈ దేహానికి రాత్రి విశ్రాంతి అవసరము.
1: We need, and the reason for that kind of not studying beyond 10 o'clock in the night is, throughout the day the body would have exerted itself.
0: కేవలము కష్టపడి ర్యాంక్ తెచ్చుకోవాలని శ్రమపడి కొన్ని విధముల రాత్రి నిద్రను కూడాను భంగం గావించుకుని ఈ యొక్క సబ్ కాన్షియస్ లోపల చదవటం ప్రారంభిస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ ర్యాంక్ పీపుల్ మే గో స్టడీయింగ్ బియాండ్ 10 o'clock ఇన్ ద నైట్ అండ్ దెన్ థింగ్స్ స్టార్ట్ వర్కింగ్ అండ్ ఫంక్షనింగ్ ఇన్ ద సబ్ కాన్షియస్.
0: చదవటం కూడా జరగకపోవచ్చు.
1: త్రూ ది సబ్ కాన్షియస్ థింకింగ్ దిస్ స్టడీస్ మే బి క్యారీడ్ ఆన్.
0: అనారోగ్యాలు ఏర్పడవచ్చును.
1: దిస్ మే లీడ్ టు బ్యాడ్ హెల్త్, ఇల్ హెల్త్.
0: క్రమక్రమేణ కృత్రిమమైనటువంటి దీపాలతో చదవటం చేత కన్నులు ఎందు ఉండేటువంటి రెటీనా దెబ్బతినవచ్చు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ బర్నింగ్ ది మిడ్ నైట్ ఆయిల్ అండ్ స్టడీయింగ్ ఇన్ ది లైట్ ఎలక్ట్రిసిటీ అండర్ ఎలక్ట్రిసిటీ లైట్స్ ఎక్సెట్రా ద రెటీనా మే బి అఫెక్టెడ్.
0: ఈ కృత్రిమమైనటువంటి ఎలక్ట్రిక్ పవర్ వల్ల రెటీనా చాలా దెబ్బతగులుతూ ఉంటుంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఎలక్ట్రిక్ లైట్స్ రెటీనా గెట్స్ బ్యాడ్లీ అఫెక్ట్.
0: సహజమైనటువంటి వెలుతురులో మనం చదవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు స్టడీ ఇన్ ద నేచురల్ లైట్.
0: కొంతమంది ఈ రాత్రిపూట చదవటము అభ్యాసం చేసుకుంటారు.
1: సమ్ పీపుల్ మేక్ ఇట్ దేర్ హ్యాబిట్ టు స్టడీ ఇన్ ద నైట్.
0: దానివల్లనే నాకు చాలా జ్ఞాపశక్తి పెరుగుతుంది అని భావిస్తుంటారు.
1: దే సమ్హౌ థింక్ దట్ దేర్ మెమరీ పవర్ ఇంక్రీజెస్ వెన్ దే స్టడీ.
0: ఇది కేవలం అభ్యాసంతో ఏర్పడినటువంటి ఇమాజినేషన్.
1: This is only an illusory imagination arising out of constantly thinking like that.
0: ఇవి ఈ విధమైనటువంటి ప్రయత్నాలతో కూడి తమ యొక్క భవిష్యత్తులో ఆరోగ్యాన్ని చాలా కోల్పోతారు.
1: With this kind of thinking and practices and habits, their health in the future would be impaired.
0: ఇంకా కొంతమంది ఏదో ఒకటి పొగ పీలిస్తే కాని తెల్లవారితే బయటికి పోవడానికి వీలు కాదు అనుకుంటారు.
1: Some other people think that they would not be able to attend to the natural call without smoking.
0: ఇవి కూడాను ఒక విధమైనటువంటి యొక్క దురభ్యాసముల లోపల ఒక విధమైనటువంటి యొక్క భావములే కాని ఇవి కూడాను సహజమైనటువంటివి కానేరవు.
1: This is also a wrong way of thinking rather than a natural and a correct thing.
0: కొంతమంది మాటలతో, ఆటలతో, చేష్టలతో, నడకలతో అనేక విధములుగా కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క ఈ అభ్యాసం అనేటువంటి దాన్ని సహజాన్ని కోల్పోతున్నారు.
1: ఇన్ దేర్ టాక్, ఇన్ దేర్ బిహేవియర్, ఇన్ దేర్ వాక్ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ లైఫ్ పీపుల్ దీస్ డేస్ ఆర్ లూజింగ్ వాట్ ఈస్ నేచురల్ అండ్
0: ఇది కేవలం మెకానికల్ గా జరిగిపోతుంటుండాలి. ఇది సరైనటువంటిది కానేరదు.
1: థింగ్స్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ మెకానికల్. దిస్ ఇస్ నాట్ రియలీ కరెక్ట్.
0: ఈ మాటల లోపల కూడాను, ఉపన్యాసాల లోపల కూడాను చాలా మంది But, you see, so, ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడుతుంటారు. ఇవి కూడాను ఒక విధమైనటువంటి అభ్యాసంతో ఏర్పడినటువంటి దురభ్యాసములే.
1: Even in speech, some people will be using the words but, so, and so on. This is also not correct.
0: You see. ఏమిటి యు సి? ఎక్కడ ఉంది దీని యొక్క అర్థం ఏమిటి? ఇది కేవలము ఒక విధమైనటువంటి రీతిగా నడిచిపోతూ వస్తుండాలి.
1: The word you see is employed so often. What does that mean? This has become a mechanical thing.
0: కొంతమందికి కొన్ని విధమైనటువంటి అభ్యాసాలు కూడా ఉంటుంటాయి మాట్లాడే సమయంలో. ఇవి నిజంగా చేయించు. ఇవి కూడాను ఒక విధమైనటువంటి దురభ్యాసంలో ప్రధానమైనటువంటి యొక్కవి.
1: Similarly, when some people are talking, they will have some mannerisms which will have become their second nature.
0: విద్యార్థుల లోపల ఈ విధమైనటువంటి వికారములు బయలుదేరకూడదు.
1: Students should never develop this kind of habit.
0: Chaala mandi vidyarthulu nenu chustunnanu maatladutu antuntaru idi chaala tappu.
1: Swami has watched a number of students while talking make a very పెక్యులర్ గెస్ట్.
0: కొంతమంది ఊరికే కాళ్ళు ఆడించటము, ఈ విధంగా కూడాను ఇవి కొన్ని విధమైనటువంటి యొక్క దురభ్యాసంలో చేరినటువంటివి. ఇవి మెకానికల్ గా జరిగేటువంటివి కానీ సహజంగా వచ్చేటువంటివి కాదు.
1: ఇన్ ద సేమ్ వే సమ్ పీపుల్ మే హ్యావ్ ద డిఫరెంట్ హ్యాబిట్స్, బట్ దీస్ ఆర్ ఆల్ మెకానికల్ థింగ్స్ ఆర్టిఫిషియలీ డెవలప్డ్, బట్ దీస్ ఆర్ ఆల్ నాట్ న్యాచురల్.
0: కనుక ఈనాటి విద్య కూడాను ఒక మెకానికల్ గా జరిగిపోతుంటుంది.
1: ఈవెన్ టుడేస్ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఏ మెకానికల్ అఫేర్.
0: కనుక ఈ విద్య మెకానికల్ గా ఉంటుంటే ఉపయోగం ఏమాత్రము ఉండదు ప్రపంచానికి.
1: If education becomes such a mechanical affair, it is not going to be useful to the world.
0: హృదయం నుండి రావాలి, అనుభూతిలో అందించాలి.
1: Education must spring from heart.
0: ఆచరణలో పెట్టాలి.
1: One has to prove it through practicing.
0: ఈ ఆచరణలో ఉండినటువంటి విద్యనే నిజమైన విద్య.
1: True education is one which is being practiced.
0: కనుక ఆత్మతత్వాన్ని, నేను అనేటువంటి యొక్క భావంతో ఉండినటువంటి యొక్క దీని సంబంధాన్ని మొట్టమొదటి విద్యార్థులు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ స్టూడెంట్స్ దేర్ ఫోర్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఐ అండ్ ఆత్మ.
0: ఈ నేను అనేటువంటిది ఉండినంత వరకు ప్రపంచము దుఃఖము మనం ఏమాత్రం కూడా దూరం చేసుకోవడానికి వీలు కాదు.
1: సో లాంగ్ యాజ్ దిస్ థాట్ ఆఫ్ ఐ కంటిన్యూస్, you cannot free yourself from
0: oka chinna udaharana
1: sorrows and misery. One small example here.
0: Nidra lopala manaku nenu aneetundi taglampu ledu.
1: In the deep sleep state you don't have the thought of I.
0: ee nenu ani talampu eppudu ledu appudu prapancham kudanu manaku kanaradu.
1: When you do not have the thought of I, you do not have world for you.
0: Prapancham eppudu ledu, dukkham kudanu appudu ledu.
1: When world doesn't exist for you, you don't have any sorrow.
0: Tirigi nidra nunchi manam lechitima.
1: The moment you get up from sleep,
0: ee nenu aneetundi talampu prarambhamaindi.
1: This thought I starts taking
0: hold. Ee nenu ane talampu prarambhamaina prakriti anta ikkada manaku gocharam avutundali.
1: Once this thought takes hold of us, the entire world becomes an experience.
0: ఎప్పుడు మనకు దర్శనం ఇచ్చినో అప్పుడు దుఃఖం ప్రారంభమవుతుంది.
1: Once we get a vision of this world, sorrow automatically follows.
0: కనుకని ఈ దుఃఖమును దూరం చేసుకుని ఆనందాన్ని సమీపించి ఆత్మతత్వాన్ని అనుభవించేటువంటి యొక్క విద్యనే నిజమైనటువంటి సెల్ఫ్ రియలైజేషన్.
1: The true education, which is self-realization, is one which can free you from this kind of sorrow, which can fill you with joy and which can put you into the
0: realization ku motta mota aatma vishwasanni abhiruddhi parchukovali, adi self confidence.
1: If you want to have self realization, in the very first instance you should develop self confidence.
0: Adi neeku aanandanni istundadi. Self confidence eppudu manam abhiruddhi parchukundamo self satisfaction trupti istundadi.
1: When you have self confidence in you, it gives you satisfaction and joy.
0: ee confidence undinanta varaku kudanu neeku e maatram kudanu asantrupti undadu.
1: So long as you have confidence, there is no question of your having satisfaction.
0: Asantrupti untundadante neelo confidence sakkaga ledanamani deeni yokka antaratham.
1: You can be sure that you are having dissatisfaction, you don't have self confidence, there is some gap in your confidence.
0: Kanukane motta mota mana hrudayamulopala sariyinaatunte oka confidence develop chesthe నేషన్ అంతా కూడాను సరి అయినటువంటి యొక్క ప్రకాశంతో జీవిస్తుంది.
1: ఇఫ్ యూ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, దెన్ ది నేషన్ విల్ బి హ్యాపీ అండ్ షైన్స్ ఫోర్త్ హ్యాపీలీ.
0: లైట్ ఏ ల్యాంప్ ఇన్ ఈచ్ హోమ్.
1: లైట్ ఏ ల్యాంప్ ఇన్ ఈచ్ హోమ్.
0: హోల్ స్ట్రీట్ విల్ బి లైటెడ్.
1: దెన్ హోల్ స్ట్రీట్ విల్ బి లైటెడ్.
0: నీ యొక్క హృదయం లోపల నీ విశ్వాసం అనేటువంటి లైట్ నీ వంటించుకుంటావా?
1: యూ కెన్ బి ష్యూర్ దట్ ఇఫ్ యు ఆర్ హావింగ్ డిస్సాటిస్ఫాక్షన్, యూ డోంట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దెర్ ఇస్ సమ్ గ్యాప్ ఇన్ యువర్ కాన్ఫిడెన్స్.
0: కనుకనే మొట్టమొదట మన హృదయం లోపల సరైనటువంటి యొక్క కాన్ఫిడెన్స్ డెవలప్ చేసి

0: నీ విశ్వాసమైనటువంటి లైటును నీ వంటించుకుంటేవా, నీ యొక్క జగత్తంతా కూడాను ప్రకాశంగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యు లైట్ ద లైట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, ద ఎంటైర్ వరల్డ్ ఫర్ యూ గెట్స్ ఇల్యూమినేటెడ్.
0: కనుక మీలో ఉండినటువంటి యొక్క ఈ దివ్యమైనటువంటి యొక్క జ్యోతిని మీరు మొట్టమొదట వెలిగించుకున్నట్టు ప్రయత్నించండి.
1: యు షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ టు లైట్ ద ల్యాంప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: ఇలాంటి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆదర్శమైనటువంటి ఆధారమైనటువంటి యొక్క విషయాన్ని విస్మరించి ఏదో మార్కులు రిమార్కులు కావడం కోసమని మీకు ఈ చదువులు చదివితే దీనివల్ల జరిగేది ఏమీ లేదు. ఎంతమంది విద్యావంతులు లేరు, ఎంతమంది గొప్ప గొప్ప స్కాలర్స్ లేరు ఈ జగత్తులో, వారందరూ కూడాను ఆనందాన్ని కోల్పోయి అశాంతిలో మునిగి నిస్పృహతో నిరాశతో జీవితాన్ని మొదలుపెడుతున్నారు.
1: ఇఫ్ యు గివ్ అప్ దిస్ బేసిక్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ బిలీవ్ ఇన్ ది అదర్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్. హౌ మెనీ పీపుల్ దేర్ ఆర్ who have learnt a lot and earned a number of degrees, but they have not been able to get peace of mind because they are not aware
0: Hitler,
1: of the
0: Hitler, Hitler, oh, jagatrunta adarinchadu, inta goppa balavantudu, inta goppa medhavi anukunnadu.
1: For example, Hitler was considered to be a mighty man who has conquered the world.
0: Kani atani ahankarame atani pranaanni teesindi.
1: It is his arrogance and his sense of ego which has killed him.
0: యద్భావం తద్భవతి, తాను చేసినటువంటి యొక్క తత్ఫలితాన్ని తాను అనుభవించక తప్పలేదు.
1: ఆల్ ద ఫీలింగ్స్ విచ్ హీ హ్యాస్ అండ్ ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ క్రూయల్టీ హీ హ్యాడ్ టు అండర్గో.
0: న్యూటన్ ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తిని ఎంతయో కనిపెట్టాడు. గొప్ప మహాశక్తివంతుడు, మేధావి, తెలివితేటలు కలవాడు.
1: న్యూటన్ ఈజ్ ఎ వెరీ వైజ్ పర్సన్, ఎక్స్ట్రీమ్లీ అకాంప్లిష్డ్ సైంటిస్ట్. హీ హాజ్ రికగ్నైజ్డ్ అండ్ ఫౌండ్ అవుట్ ది.
0: కానీ అతని జీవితంలో ఆనందం అనేటువంటిది అనుభవించలేదు.
1: గ్రావిటేషన్ పవర్ ఆఫ్ అర్త్, బట్ హీ డిడ్ నాట్ ఎంజాయ్ రియల్ జాయ్.
0: ఐన్స్టీన్ కూడాను అనేక రకములుగా కూడాను తాను ఈ యొక్క సైన్స్ లో పరిశీలన చేశాడు.
1: ఐన్స్టీన్ ఆల్సో డిడ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ సైన్స్.
0: న్యూటన్ కట్టకడపటికి ఈ పరిశోధనలు చేసి చేసి చేసి చేసి అనేక విధములుగా కట్టకడపటికి పిచ్చితోనే మరణించాడు. మతి భ్రమణ జరిగింది.
1: Newton, after making a lot of experiments and research, he carried it to such an extent he became almost
0: kaluka ee anithyamainatunte vaati lopala mana satyanithyanni vetikeetunte oka telivitetannu upayoga petti manam sahaja jeevithanni manam kolporadu.
1: Therefore we should not lose our natural state of living and method of living by unnecessarily spending our time in the అన్రియల్ అన్స్టడీ ఇంపార్టెంట్.
0: మనకి ఈ జగత్తు లోపల ఏదో ఒక విధమైనటువంటి టెన్షన్ టెన్షన్ టెన్షన్ మనలో నుంచి ఆవిరై వస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ సమ్ కైండ్ ఆఫ్ టెన్షన్ ఆర్ ది అదర్ విల్ బి స్ప్రింగింగ్ ఫ్రమ్ విత్ ఇన్ అస్.
0: అది మంచిదైనా నవ్వుతాము, చెడ్డదైతే ఏడుస్తాం.
1: ఇఫ్ దట్ సచ్ ఎక్సైట్మెంట్ ఈస్ నైస్ వెన్ వీ ఎంజాయ్ వి స్మైల్.
0: ఏడ్చడము నవ్వటము దేనికోసం?
1: Whether you are enjoying with a smile or crying,
0: nu echalani kaadu navvalani kaadu.
1: It is not for its own sake, it is neither for the joy
0: or tension. Edo oka vidhanga kudunu adi baita padipovali, adi kharchaipovali.
1: It is the tension which expresses itself either in the form of a laugh or a cry.
0: Kharchaye nimittamai konni daanlaku edustamu, konni daanlaku navutunnamu. Idantha tension yokka reaction le.
1: Tension expends itself either in the form of crying or in the form of laughing. Both are the expression of tension which gets released from within us.
0: Oka chinna udaharanam.
1: One small example here.
0: Poyina varam kudanu Kasturi mimmalu navvinchindavachunu.
1: Last week Professor Kasturi made you laugh.
0: Ayana hasyam lopala pradhana karta.
1: He is an accomplished person in ది ఆర్ట్ ఆఫ్ హ్యూమర్.
0: అయితే అన్నింటి ఎందుకు హాస్యము సరికాదు.
1: హ్యూమర్ ఆల్సో ఈజ్ నాట్ డిజైరబుల్ ఇన్ ఆల్ థింగ్స్.
0: కొన్ని ఆధ్యాత్మిక మార్గమునందు పవిత్రమైనటువంటి విషయములందు చాలా సీరియస్ గా మాట్లాడాలి.
1: ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ అండ్ సీక్రెట్ థింగ్స్ వన్ హ్యాస్ టు స్పీక్.
0: ఈ మధ్య మధ్యలో హాస్యమే గిన వచ్చిందంటే ఆ పవిత్రత అంతా కూడా పాడైపోతుంది.
1: In the middle, suppose you have this kind of humor, all that sacredness and serenity may get lost.
0: సమయ సందర్భానుసారాన్ని చూచుకొని ఈ హాస్యం

0: ఈ యొక్క పవిత్రతను ఉపయోగపెడుతూ రావాలి. ఇట్ ఈస్ కీపింగ్ ఎన్ ఐ ఆన్ ది కాంటెక్స్ట్ అండ్ ది సమ్ సర్కమ్స్టాన్సెస్ వన్ హ్యాస్ టు ఎంప్లాయ్.
1: ఒకటి దారి నడుస్తుంటాడు అనుకోండి,
0: ఏ పర్సన్ ఈజ్ వాకింగ్, లెట్ అస్ జస్ట్ సీ,
1: ఆ దారి నడిచే సమయంలో ఏదో ఒకటి అరటి తోలు పడింటే దారి కింద పడిపోవచ్చు.
0: వెన్ హీఈస్ వాకింగ్ ఆన్ ద రోడ్ దెన్ మే బి ఏ ప్లాంట్ అండ్ పీల్ అండ్ హీ మే ఇన్అడ్వర్టెంట్లీ కీప్ హిస్ ఫుట్ ఆన్ ఇట్ అండ్
1: దారి పడినప్పుడు దెబ్బనే తగలకుండినా తాను నవ్వుతాడు, చుట్టూ వాడు నవ్వుతాడు.
0: When a person slips like that and falls, if it doesn't result in hurt and harm, he also smiles and others also may smile.
1: Kani akade mele debbagene tagilna taanu yedustadu, chuttinu vallu kuda chaala serious ga vachi adani help chestaru.
0: If it results in some hurt or wound, it is not merely he who cries, others also with all seriousness
1: will come. Sandarbhanusaranga jarigineetundi oka tension yokka reaction.
0: All this is a type of reaction of the tension which tries
1: kanuka
0: prati
1: manavuni endukodalu edo konni nirashalo aashalo ustu untai vaati oka reaction lu ee vidhamainatundi oka vicharanga roopondutu untai.
0: In every man there will be some kind of hope, some kind of disappointment. All these things will manifest
1: ee sankalpa vikalpala yokka parinamale.
0: These are all the result of the thought processes.
1: Poyina sankranti dinam nenu cheppanu ఈ సంకల్పముల గురించి, మనసులు గురించి మొట్టమొదట ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఈ మానవత్వం అనేటువంటిది చక్కగా అర్థమవుతుందని చెప్పి ప్రతి గురువారము ఈ యొక్క మనసును గురించి, సంకల్పాలను గురించి తప్పగా నేను ప్రబోధిస్తానని చెప్పాను. కానీ అవకాశము ఈనాటికి ప్రారంభమైంది. ఇంకా మున్ముందు ప్రతి గురువారం కూడాను ఈ సంకల్పాన్ని, ఈ మనసు యొక్క ప్రభావాన్ని గురించి తెలుసుకోవటము అత్యవసరము. ఈ మనసు యొక్క ప్రభావములు, మనసు యొక్క రియాక్షన్లు కూడాను 5 కోట్ల ఉంటున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 5 కోట్ల స్వరూపాన్ని ధరిస్తుంది ఈ మనసు. కనుకనే నేను అనేటువంటి సంకల్పము మొట్టమొదట మనం ప్రారంభించుకుందాం.
0: ఇది ప్రీవియస్ సంక్రాంతి స్వామి మెన్షన్ దాట్ హీ వుడ్ బి మీటింగ్ అస్ అండ్ ఆన్ ఈచ్ థర్స్డే would be giving the divine discourse on the mind and its manifestations, its tricks and its nature. And this Thursday it has commenced, and Swami is going to give discourses on every Thursday on various aspects of the mind. Mind has 5 crore ways of manifesting itself, and all these secrets and subtleties will be explained by Swami from
1: ivi 5 crore alalani kudunu cheppavachunu.
0: These 5 crore manifestations may be said, described as 5 crore waves.
1: Kanuka manamu ee vidya vidhanam lopala prakrutamainatundi danini prakrutamainatundi bhavamto manam anusaristhu deeniki aadharamainatundi yokka దివ్యతత్వాన్ని దివ్యభావంతో మనం విచారణ సలుపుతూ రెండింటి ఎందు కూడాను మనం ఉత్తీర్ణులు కావడానికి, దానికి ఉత్తేజాన్ని అభివృద్ది పరచుకోవడానికి విద్యార్థులు ఉత్సాహంతో జరిగినటువంటి కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఇన్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ అ ఓన్లీ కాంపోనెంట్ that has to be understood with the capacities which we have, and also we'll have to just recognize the spiritual education, and by understanding both these things and enjoying both these things we'll have to sanctify our lives, and thus Swami brings his divine discourse to a close.
1: Manishi tanaku taanu enta dooramo bhagavantuni kudanu anta dooranga untadu.
0: Man's distance from himself is the same as his distance from divinity.
1: Anaga taanante ee deham kaadu nenaneetundi bhavaanni ye sthayi enduchukunnado aa sthayiki taginettigaane bhagavantudu untadu.
0: If you keep yourself to this particular feeling of I closely, then to the same extent you are close to divinity.
1: Ee nenu anetundi cheppedi evaru? Dehama? Kaadu kaadu, deham jadam.
0: Who is declaring that word I? Is it the body which is declaring? Body is inert, that cannot declare like that, that is negative.
1: కనుక ఈ జడమైన దేహము నేను అని పలకడానికి వీలు లేదు.
0: దిస్ ఇనర్ట్ బాడీ కెనాట్ డిక్లార్ ఐ, ఇట్ ఈస్ ఓన్లీ నెగటివ్.
1: ఇంకా ఆత్మ నేను అని చెప్తుంది అంటుంటే ఆత్మ ఏకత్వాన్ని ధరించినటువంటిది, కనుక రెండవ పదార్థం అనేది లేదు, కనుక ఆత్మ కూడా చెప్పటం లేదు.
0: ఇన్ దట్ కేస్ ఈజ్ ఇట్ ఆత్మ విచ్ ఇస్ డిక్లరింగ్ ఐ? వెల్, ఆత్మ డజంట్ హ్యావ్ డజంట్ రికగ్నైజ్ ద సెకండ్ ఎంటిటీ.
1: కనుక నేను అనేటువంటిది మధ్యలో ఈ దేహానికి ఆత్మకు మధ్యలో చేరి రెండింటినీ చేర్చి అంతర్ధానం అయిపోతుండాలి.
0: దిస్ వర్డ్ ఐ ఎమర్జెస్ అట్ ఎ పాయింట్ వెన్ ఆత్మన్ అండ్ బాడీ మీట్ టుగెదర్ అండ్ ఫ్రమ్ దేర్ దిస్ సౌండ్ కమ్స్ ఐ.
1: ఆయన చేర్చి తాను మని కనిపించటం లేదు.
0: ఆత్మ బ్రింగ్స్ దీస్ టూ టుగెదర్ అండ్ దెన్ డిసపియర్స్.
1: ఇది 5 కోట్ల విచారణ తరువాత జరిగినటువంటి ఒక ఫలితం.
0: ఆఫ్టర్ ఆల్ దీస్ 5 crore టైప్స్ ఆఫ్ థింకింగ్ యూడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ దిస్ థాట్.
1: కనుక ఇట్టి చేరికను ప్రతి మానవుడు కూడాను నాస్తికుడు, యాస్తికుడు, ఆస్తికుడు, ఆస్తిక నాస్తికుడు సర్వులు కూడాను తెలుసుకోవాల్సినటువంటి విషయం.
0: దిస్ పర్టికులర్ ట్రూత్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ బై ఎవ్రీవన్, నాస్తిక, ఆస్తిక, యాస్తిక అండ్ ఆస్తిక నాస్తిక.
1: కనుక తన యొక్క ఉనికిని తాను లేదని చెప్పేటువంటి వాడు ఎవ్వరు కూడాను లేడు జగత్తులో.
0: దేర్ కెనాట్ బి ఎనీ పర్సన్ హూ సేస్ దట్ దేర్ ఇస్ నో బేసిస్ ఫర్ హిమ్, నో ఆరిజిన్, నో రూట్.
1: తన తత్వాన్ని తాను గుర్తించడమే నిజమైన ఆధ్యాత్మికమని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ రియల్ స్పిరిచువాలిటీ లైస్ ఇన్ రికగ్నైజింగ్ అవర్ ఓన్ ట్రూ నేచర్.

0: ఉన్నదొక్కటే దైవంబుయన్నటికి లేని దయ్యను విశ్వంబు కానరయ్యా, లేని దయ్యను విశ్వంబు కానరయ్యా.
1: దట్ వాట్ యు సే ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్ ఇస్ యాక్చువల్లీ ప్రెసెంట్. దట్ వాట్ యు సే ఇస్ ప్రెసెంట్ ఇస్ నాట్ దేర్. ఓన్లీ గాడ్ ఈస్ ప్రెసెంట్ అండ్ దేర్ ఇస్ నో వరల్డ్ యాజ్ సచ్. అండర్స్టాండ్ దిస్, వాచ్ దిస్ పాయింట్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మానవ జీవితము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ నోబుల్.
0: ఇది కేవలము శరీర నిర్మాణం మాత్రమే కాక మేధాశక్తి ఎందుకును ఇది మరింత పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ సీక్రెట్ ఫిజికలీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఇంటెలెక్ట్ వ్యూ పాయింట్.
0: ఇప్పుడే మీ అందు జన్మించినటువంటి జీవరాశులన్నిటికంటేనూ మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్, లివింగ్ బీయింగ్స్ బోర్న్ ఆన్ ఎర్త్, హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
0: అయితే ఈ ప్రాకృతమైన జీవితమునందు మానవ జీవితము అత్యల్పమైనటువంటిది.
1: హౌఎవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ షార్ట్.
0: ఈ మేధాశక్తి కూడాను చాలా పరిమితమైనటువంటిది.
1: హిస్ ఇంటెలిజెన్స్ ఇస్ లిమిటెడ్.
0: ఈ పరిమితమైనటువంటి జీవితమునందే ఈ పరిమితమైనటువంటి శక్తులను సద్వినియోగం చేసుకుని సార్థకం చేసుకోవటమే మానవత్వం యొక్క లక్ష్యం.
1: The aim of human life lies in understanding the very purpose and making use of all the faculties within this limited span.
0: కాని ఈనాటి మానవుడు తన పరిమితమైన శక్తిని అమితంగా దుర్వినియోగం చేసుకుని తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: But man today is misusing all the limited power within him and wasting his time.
0: నిజముగా ఈ మానవుని ఎందున్నటువంటి శక్తిని సద్వినియోగపరచుకున్న ఎంతనో దేశమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించిన వాడవుతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హీ మేక్స్ యూ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది లేటెంట్ ఎనర్జీ, హీ విల్ సర్టన్లీ మోల్డ్ హింసెల్ఫ్ ఇంటు అన్ ఐడియల్ పర్సన్.
0: దీనిని శ్రేయో మార్గమని ప్రేయో మార్గమని చెప్తూ వచ్చింది వేదాంతం.
1: వేదాంత సెడ్ దిస్ ఇస్ శ్రేయో మార్గ, ద అదర్ ప్రేయో మార్గ.
0: శ్రేయో మార్గమే నివృత్తి మార్గము, శ్రేయో మార్గమే ప్రవృత్తి మార్గము.
1: శ్రేయో మార్గ ఈజ్ ఇన్వర్డ్, ప్రేయో మార్గ ఈజ్ అవుట్వర్డ్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క శ్రేయో మార్గమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్వర్డ్ పాత్, శ్రేయో మార్గ క్లియర్లీ.
0: శ్రేయో మార్గము ఏమి చెయ్యాలి అని చెప్తుంది.
1: What is it that it advocates?
0: ప్రేయో మార్గము ఎట్ల చేయాలని బోధిస్తుంది.
1: The outward will tell you the procedural aspects.
0: కనుక నీ శ్రేయో ప్రేయస్సులందుండేటువంటి అంతరాత్మలు ఏమి చెయ్యాలి, ఎట్ల చెయ్యాలి అనేటువంటి విధానాన్ని గుర్తింపచేస్తుంది.
1: It's all said and done. Both these things will tell you what is to be done, how it is to be done.
0: శ్రీరాముడు చిత్రకూట పర్వతంపై ఉండినంత వరకు అనేక మంది ఋషులు సమావేశమై ఈ ప్రేయస్సునకు శ్రేయస్సునకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసములు సంప్రదిస్తూ వచ్చారు.
1: సోలాంగ్ శ్రీరామ స్పెండ్ హిస్ టైమ్ ఆన్ చిత్రకూట మౌంటైన్. ఆల్ సేజెస్ గ్యాదర్డ్ దేర్ అండ్ డిస్కస్డ్ ఎట్ లెంగ్త్ దీస్ టూ పాత్స్.
0: సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహర్షులు రామదర్శనము గావించుకుని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సమావేశము మాకెప్పుడు లభ్యమవునా అని ఎంతో కాలం నుంచి కాచుకున్నటువంటి వారు.
1: ఇన్ఫాక్ట్ ద రెనన్షియన్స్ ఓవర్ దేర్ హ్యావ్ బీన్ లాంగింగ్ ఫార్ సచ్ అన్ ఆపర్చునిటీ.
0: నిత్యము రాముల సన్నిధి యందు ఇలాంటి సమావేశములు జరుపుతూ మానవత్వం యొక్క దివ్యత్వాన్ని, దివ్యత్వం యొక్క పవిత్రతను, పవిత్రం యొక్క ఆత్మతత్వాన్ని కూడాను విమర్శించుకుంటూ వచ్చారు.
1: Every day they were basking, enjoying the darshan of Rama, they have been discussing, deliberating on the divinity latent in man.
0: ఈ లోపల భరతుడు రావటము, అనేక విధములుగా ప్రార్థించటము, కానీ వల్లదని గట్టిగా చెప్పటం చేత ఈ యొక్క ఆశను విరమించుకుని పాదుకులు తీసుకుని అయోధ్యకు చేరిపోవటము జరిగింది.
1: ఇన్ ద మీన్ టైమ్ భరతా కేమ్ అండ్ ప్రే టు రామా టు రిటర్న్ అండ్ రామా రిఫ్యూస్డ్ దేర్ఫోర్ ద ప్రపోజల్ ఇస్ డ్రాప్డ్ అల్టిమేట్లీ భరతా లెఫ్ట్ విత్ ద డివైన్ శాండిల్స్
0: ఈ యొక్క సమావేశములన్నీ ముగించిన తర్వాత చిత్రకూట పర్వతము ఒక విధమైనటువంటి యొక్క ప్రళయంగా మారుతూ వచ్చింది.
1: After this deliberation conference, the entire Chitrakuta mountain appeared. It is the time of extinction or annihilation.
0: Unna maharshil lopala aneka vidhamainatundi aapohalu cheraregutu vachayi.
1: There are so many mental agitations among the sages gathered there.
0: Vaari sadhanalu kodanu sakramanga cheragalekapothunnayi.
1: They could not continue their spiritual pursuits.
0: Okarlo okaru gusagusalaadukuntu edeedo maatladukuntu vacharu.
1: They started murmuring, whispering towards each other.
0: ఈ విషయములకు కారణం ఏమిటి అని అనేక విధములుగా కూడా విచారిస్తూ వచ్చాడు శ్రీరాములు.
1: శ్రీరామ థాట్ ఫర్ ఎ వైల్ ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్.
0: కానీ ఈ విచారమును గుర్తించినటువంటి ఒక మహర్షి, వృద్ధుడైనటువంటి వాడు రాముల దగ్గరికి ప్రవేశించి, ఓ రామచంద్ర, మీలో ఎట్టి దోషము లేదు.
1: అండ్ ఓల్డ్ సెయింట్ కేమ్, ఓ రామ, దేర్ నో మిస్టేక్, నో డిఫెక్ట్.
0: మీరు ధర్మస్వరూపులు.
1: You are the embodiment of dharma.
0: Satyavak paripalakulu.
1: You uphold truth.
0: Kani ee pradeshamunandu ee vidhamainatundi samaveshamlo jaragatamu gurtinchinatundi rakshasulu mitibini pothunnaru.
1: The demons have come to know of this congregation conference here and therefore they are very much enraged.
0: Kramakramina chitrahimsalu adhikamaipothu vachayi.
1: More and more of violence was taking place.
0: Srishti yokka sadhanalaku chaala aatakamlu jarugutu vachayi.
1: There are many, many obstacles on the way of the spiritual
0: person. Chitrakuta parvatham pai undinatvanti oka rishulu ee Chitrakuta parvatamnu visarjinchi maroka pradeshamlo praveshinchalani talchukuntunnaru.
1: Therefore all sages were planning to leave the Chitrakuta mountain and to go elsewhere.
0: Swami inta maatrame kaadu.
1: Swami not only this.
0: Meeru kuda nu grahasthulu.
1: You are also household.
0: Meeru kuda nu ee Chitrakuta parvatanni త్వరగా వదలటం మంచిది అన్నాడు.
1: దే ఆల్సో సెడ్ ప్లీడెడ్ విత్ స్వామి, ఇట్స్ ఆల్సో గుడ్ ఇఫ్ యూ ఆల్సో లీవ్.
0: శక్తివంతులే,
1: యూఆర్ పవర్ఫుల్,
0: శక్తి సామర్థ్యులే. అయినప్పటికీ స్త్రీలతో ఉండటం చేత ఇది చాలా ప్రమాదకరమైనటువంటి యొక్క ప్రదేశంగా మారుతుండాలి.
1: సిన్స్ దేర్ ఆర్ విమెన్ అరౌండ్, ఇట్స్ ఎ డేంజరస్ స్పాట్.
0: అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి,
1: వేర్ ఆర్ వీ టు గో నౌ
0: అని ఆ ఋషులందరూ కూడా కొన్ని రకమైనటువంటి యొక్క సంప్రదింపులు జరిపి అక్కడ నుంచి ఒక విధమైనటువంటి యొక్క దండకారణ్యంలో ప్రవేశించాలని ఊహించారు.
1: ఆల్ సేజెస్ కన్సల్టెడ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అండ్ డిసైడెడ్ టు గో టు దండకారణ్య.
0: ఈ దండకారణ్యంలో ప్రవేశించిన తక్షణమే
1: ద మూమెంట్ దే స్టెప్ దేర్
0: విరాధుడనేటువంటి రాక్షసుడు సీతను అపహరించాడు.
1: ఏ డెమన్ బై నేమ్ విరాధ కిడ్నాప్డ్ ఆల్ విమెన్ దేర్.
0: సీతను అపహరించిన తక్షణమే సీత చాలా గోల చేస్తుండాలి.
1: Because they were kidnapped, there's a lot of agitation.
0: Nannu ee vidhanganaina rakshinchamani ramalakshmanulu prarthistu undadi.
1: He went on praying that they should be rescued and protected.
0: Aa viradudu okkate maata cheppadu.
1: Viradha said only one.
0: Meeri aranyamlo bratakavalanukunte sitanu marchipondi annadu.
1: If you want to live in this forest, forget Sita, he said.
0: Inka sitanu nenu vadalatam ledu.
1: Said, I am not going to leave.
0: Sita mee sita kaadu inka.
1: Sita doesn't belong to you any longer.
0: Ani kathinanga taanu ఈ విధమైనటువంటి యొక్క మాటలు మాట్లాడాడు.
1: అండ్ హీ యూజ్ ఆల్ హార్ష్ వర్డ్స్.
0: ఇది విన్నటువంటి రాములు,
1: రామ హ్యావింగ్
0: అమిత క్రోధుడై విరాటుని పైన అనేక రకమైనటువంటి యొక్క యుద్ధములు జరపడానికి ప్రయత్నించారు.
1: లిసనింగ్ టు ఆల్ దిస్ రామ వాస్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ విరాధ.
0: ఈ యొక్క అంబులకు తాళలేక విరాట్ సీతను వదిలిపెట్టి రామలక్ష్మణ్తో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ హీ డ్రాప్డ్ హిస్ ఆరోస్ దేర్.
0: ప్రయత్నించటమే కాకుండా ఈ విరాధుడు రావణుని ఒక చేతిలో, లక్ష్మణుని ఒక చేతిలో పట్టుకుని పరిగెత్తాడు.
1: నాట్ ఓన్లీ హీ జస్ట్ లెఫ్ట్ ది ఆరోస్ దేర్, హీ స్టార్టెడ్ రన్నింగ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ రామ లక్ష్మణ.
0: అప్పుడు సీత మరింత బాధపడుతుంటుంది.
1: సీత వాస్ మోర్
0: ఈ క్రూరమృగమున్నటువంటి ఈ అరణ్యం లోపల, రాక్షసులు ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల నన్ను ఒంటరిగా వదిలిపోతున్నారా, నా ప్రాణమును కూడా తీసుకుని పోండి అని ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: సీత వెంట్ ఆన్ క్రైయింగ్ అండ్ ప్రేయింగ్, ఐఎమ్ లెఫ్ట్ హియర్ ఆల్ అలోన్ ఇన్ దిస్ ఫారెస్ట్, వై డోంట్ యూ టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యూ.
0: ఈ విధంగా ఉండినట్టే రామలక్ష్మణుడు ఈ విరాధుని చేతులు రెండు ఖండించాడు.
1: As things went on, Ramalakshmana
0: ఎన్ని అంగములు ఖండించినప్పటికీ ఈ విరాధుడు ప్రాణం పోలేదు.
1: విరాధ didn't die.
0: తక్షణమే విరాధుడే చెప్పాడు.
1: Immediately he said,
0: అయ్యా, నేను శాపం చేత ఈ రూపమును ధరించాను.
1: I have taken this form because of the curse.
0: నేను ఒక గాయకుడను.
1: I am a singer.
0: కాని నేను ఒక శాపం చేత దోషమును గావించటం చేత నీ రాక్షస రూపాన్ని పొందవలసి వచ్చింది.
1: Because of this so many mistakes I committed, I was cursed.
0: నన్ను ఏ విధంగా మీరు హింసించినప్పటికీ నాకు మరణము రాదు.
1: You may try to punish me, but I am not going to die.
0: నన్ను మట్టిలో వేసి బూడ్చండి అన్నాడు.
1: You bury me, he said.
0: అదే సమయమునందు లక్ష్మణుడు పెద్ద గుంత తీసి ఆ విరాధుణ్ణి అందులో బూడ్చివేశాడు.
1: లక్ష్మణ dug a big pit and buried him there.
0: అప్పుడు విరాధుడు చెప్పాడు.
1: Then విరాధుడు said,
0: ఓ రామచంద్ర, నీ నిమిత్తమై శరభంగుడు చాలా కాచుకొని ఉన్నాడు.
1: ఓ రామ, శరభంగా సేజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్
0: మీరు. ఎక్కడ జీవించడం మంచిదో, శ్రేయస్సు అవుతుందో ఆ యొక్క విషయమును శరభంగుడు మీకు తెలపగలడు.
1: శరభంగా విల్ టెల్ యూ ఏ గుడ్ ప్లేస్ వేర్ యూ షుడ్ గో.
0: కనుక మీరు తక్షణమే శరభంగుని ఆశ్రయించండి అన్నాడు.
1: బెటర్ యూ అప్రోచ్ శరభంగా సేజ్.
0: కొంత దూరం నడుచుకుని పోతుండగానే ఇదే శరభంగ ఆశ్రమము అని తెలిసింది.
1: As they are walking, they have come to know this is the place of శరభంగ.
0: శరభంగుడు కూడాను ఏ విధంగా కాచుకుని ఉన్నాడంటే,
1: హౌ శరభంగుడు సేజ్ వాజ్ వెయిటింగ్,
0: ఈ యొక్క చకోర పక్షులు ఈ యొక్క నీటి బిందువునకై ఆశించినట్టుగా రామదర్శనమునకై ఈ శరభంగుడు క్షణ క్షణమునకును ఎదురు చూస్తూ వచ్చాడు.
1: జస్ట్ ఎస్ చకోరా బర్డ్స్ వెయిట్ ఫర్ రెయిన్ డ్రాప్స్, ద సేజ్ శరభంగ ఇస్ వెయిటింగ్ ఫర్ రామ.
0: చూచాడు రాములను.
1: రామా సా,
0: రామా నేను జీవించినందుకు నేను ధన్యుడైనాను.
1: మై లైఫ్ ఇస్ రిడీమ్డ్ హావింగ్ సీన్ యూ.
0: నాకింక జీవించనక్కరలేదు.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్.
0: అనేక పర్యాయములు స్వర్గము తీసుకుని పోవడానికై వచ్చారు.
1: Many times I was about to be taken to heaven.
0: కానీ శ్రీమన్ నారాయణమూర్తి మానవాతారంతో ఈ జగత్తునికి వచ్చాడని, దండకారణ్యంలో ప్రవేశిస్తున్నాడని నేను విన్నాను.
1: I have come to know that Lord himself has incarnated in a human form and he is in Dandakaranya.
0: వెతకబోయిన తీగి కాలికే చుట్టుకున్నట్టుగా నా భగవంతుడు నా చెంతకే వస్తున్నాడు కదా అని నేను ధైర్యం చేత ఓపిక పట్టుకుని ఇంతకాలం జీవించాను.
1: I picked up courage and I am patient all the while waiting for your arrival.
0: మిమ్మల్ని దర్శించాను.
1: I have seen you.
0: నేను ధన్యుడనైనాను.
1: I am redeemed.
0: అయితే కొంతసేపు ఉండండి అన్నాడు.
1: Stay here for some time.
0: అక్కడ రామలక్ష్మణులు సీత ఉండంగానే ఈ యొక్క చితిని పేర్చుకున్నాడు.
1: As రామలక్ష్మణ సీత were there, he kept fire there.
0: వీరు చూస్తుండగానే ముగ్గురికి నమస్కారం చేశాడు, ఆ యొక్క చితిలో పడిపోయాడు.
1: He did namaskar to both of them and jumped into the fire.
0: చితి భస్మమైపోయింది ఈ శరీరం.
1: And the body is burned.
0: అక్కడ నుంచి కూడాను ఒక వ్యక్తి బయలుదేరింది.
1: There started a person.
0: అతనే తుమ్మురుడు.
1: He is తుమ్మురుడు.
0: అతనే గాయకుడు.
1: He is the singer.
0: ఆ శాపము చేతనే ఈ తుమ్మురుడు ఈ విధమైనటువంటి ఒక రూపం ధరించాడు.
1: తుంబురా ద సింగర్ ఇస్ కర్స్డ్, దేర్ఫోర్ హస్ టేకెన్ దిస్
0: ఫామ్. రామకు నమస్కరించి తన స్వస్థానమునకు వెళ్ళాడు.
1: హి డిడ్ నమస్కార్ టు రామ అండ్ వెంట్.
0: అప్పుడు చెప్తూ వచ్చాడు.
1: దెన్ హి స్టార్టెడ్ టెల్లింగ్,
0: మీరు ఇక్కడ జీవించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు స్టే హియర్.
0: మీరు అగస్త్యాశ్రమం చేరండి.
1: యూ రీచ్ అగస్త్యాశ్రమ.
0: అక్కడ నుంచి కూడాను అగస్త్యుడు మీరు ఎక్కడ జీవించడం ఉత్తమమో తానే మీకు బోధిస్తాడన్నాడు.
1: దేర్ ఆఫ్టర్ సేజ్ అగస్త్య విల్ టెల్ యూ ద బెస్ట్ ప్లేస్ ఫర్
0: యూ టు గో. ఈ వస్తూ ఉండగానే సుశిక్షుని యొక్క ఆశ్రమం చేరింది.
1: As they were passing by, they reached another ashrama.
0: ఈ ఆశ్రమంలో ఒకనాడు ఉండి అక్కడి నుంచి అగస్త్యాశ్రమంలో ప్రవేశించారు.
1: From there, they went to అగస్త్యాశ్రమ.
0: ఈ ఋషులకందరికీ కూడాను ఇతను సాక్షాత్ నారాయణమూర్తి అని తెలుసు.
1: All sages know that Rama is the very incarnation of God.
0: కానీ జరగవలసినటువంటి కార్యములకు అడ్డు తగులుతుందని ఎవ్వరూ ఏ రహస్యాన్ని కూడా చెప్పలేదు.
1: Nobody reveals the secrets because they don't want any obstacles to come on the way.
0: అగస్త్యుడు కూడాను తమ ఆశ్రమంలో ఉంచుకోవటం చేత రామ సంకల్పానికి విరుద్ధమవుతుందనే ఉద్దేశంతో, రామ నీవు కొంత దూరం లోపల వెళ్లి అక్కడ పంచవటి అనేటువంటి ఇది ఉంది గోదావరికి దగ్గర, అక్కడ మీరు జీవించండి అన్నారు.
1: ఈవెన్ అగస్త్య didn't keep quiet there. He told Rama, better you go to Panchavati and spend some time over there.
0: ఈ పంచవటి అంటే దీనికి అంతరార్థం కూడా ఉంటుండాలి.
1: పంచవటి హ్యాస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: పంచవటి అంటే ఎక్కడో గోదావరికి ప్రక్కలో ఉండేటువంటి ఒక ఆశ్రమం కాదు, లేక పవిత్రమైన స్థానం కాదు.
1: పంచవటి ఇస్ నాట్ మియర్లీ సీక్రెట్ ప్లేస్. అన్నమయ,
0: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోసమైనటువంటి ఈ పంచవటి యొక్క అంతర్భాగమే, ఈ అంతర్కోసమే పంచవటి.
1: పంచవటి సిగ్నిఫైస్ all the five life principles, five life sheets. That is the food, the life, the mind and the bliss. There is security.
0: There
1: is cool water.
0: You
1: have sweet
0: foods.
1: You have many varieties of
0: food.
1: You can lead a comfortable life. It's good climate.
0: కనుకనే అక్కడ వాతావరణం కూడా మంచి సరైనటువంటిదిగా ఉంటుంది.
1: ది ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ గుడ్.
0: మీరు రాజకుమారులు.
1: యు ఆర్ ప్రిన్సెస్.
0: తప్పక మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడు.
1: సర్టెన్లీ యు గో ఓవర్ దేర్.
0: అంటే అగస్త్యుని యొక్క ఆలోచన ఏమిటి?
1: వాట్ ఇస్ ది థాట్ ఆఫ్ అగస్త్య?
0: అగస్త్యాశ్రమంలో ఉంటే సీతాపహరణ జరగదు. సీతాపహరణ జరగకుండా ఉండినప్పుడు ఈ రాక్షస సంహారం కూడా జరగదు. కనుకనే ఇతను ఎట్టైనా ఆశ్రమం నుంచి దూరం పంపాలని సంకల్పం చేతనే అగస్త్యుడు ఈ ప్లాన్ వేశాడు.
1: If Rama and Sita are to still spend time with Agastya, the Sita cannot be abducted. Thereafter, the demons cannot be killed. Therefore, he directed them to move over to Panchavati.
0: కనుక అక్కడ పంచవటిలో ఇద్దరు ముగ్గురు కూడాను చక్కని పర్ణశాలను వేసుకుని అందులో కాలం గడుపుతూ ఉన్నారు.
1: All the three reached Panchavati, built a beautiful hut and spent time there.
0: ఇంతే కాకుండా
1: not only this.
0: ఈ రాములు లక్ష్మణుడు నిరంతరం కూడా ఏదో ఒక జీవహింస జరుపుకుంటూ వచ్చారు.
1: రామ లక్ష్మణ దే నోటీస్ ది వైలెన్స్ ఆల్ అరౌండ్.
0: సీత చాలా బాధపడుతూ వచ్చింది.
1: సీత వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు పర్ణశాలలో కందమూలాదులు కనుకుంటుంటాయి లక్ష్మణుడు వెళ్ళగా సీత రామును సమీపించి నాథ కోరికలు కలగలిగినటువంటి వారికి మూడు దుర్గుణములు ఉంటుంటాయి.
1: When Lakshmana went there to collect all the tubers and the leaves, Sita pleaded with Rama, tell, there are three bad qualities.
0: Modatidi asatyamayatam.
1: One, uttering lies.
0: Rendavadi paraparitinich, that is gamaninchatam.
1: Observing the wife of someone else.
0: Moodavadi ee vidhamainati yokka dinto himsanu jalapatam.
1: Resorting to violence.
0: ఈ దుర్గుణములు ఉన్నటువంటి వాడికి ఈ మూడు కూడా పరమ ప్రాపర్టీస్ గా ఉంటుంటాయి వాళ్లకు.
1: ఫర్ ఎ బ్యాడ్ పర్సన్ దీస్ ఆర్ త్రీ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ద ప్రాపర్టీ.
0: అనగా ఇది యవ్వనంలో ప్రాప్తించేటువంటి యొక్క దుర్గుణములు.
1: దీస్ ఆర్ ద బ్యాడ్ క్వాలిటీస్ దట్ స్టెప్ ఇన్ ది ఏజ్ ఆఫ్ యూత్.
0: ఈ వయసు లోపల ఈ దుర్గుణములు ప్రవేశించినా ఇంకా మానవత్వం అనేటువంటి ఏమి ఉండదు.
1: వెన్ వన్స్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ దేర్ దేర్ విల్ బి నో హ్యూమన్ క్వాలిటీ.
0: అయితే మీ యందు రెండు క్వాలిటీస్ మాత్రం చాలా దృఢంగా నేను నమ్ముతున్నాను.
1: You have very good qualities too in you.
0: మొదటిది అసత్యము మీరు చెప్పరు.
1: Falsehood, you never utter a lie.
0: ఇంతకు పూర్వము మీరు అసత్యం ఆడలేదు.
1: Never before.
0: ఇప్పుడు ఆడటం లేదు.
1: Not now.
0: ముందుకు కూడా మీరు అసత్యం చెప్పరు.
1: Nor in future.
0: కనుక మీరు సత్యస్వరూపులు.
1: You are the form of truth.
0: నేను పరిపూర్ణంగా విశ్వసించాను.
1: I have full faith in that.
0: అనేటప్పటికీ రాముడు చెప్పాడు.
1: And Rama said.
0: పత్తుల చేత పతిని సద్గుణములు కలవాడనేటువంటిదిగా వర్ణించటమే నిజమైన పతికి సరి అయినటువంటి గుణము అన్నారు.
1: టు గెయిన్ రికగ్నిషన్ ఫ్రమ్ వైఫ్ ఇస్ అ గుడ్ టెస్టిమోనియల్ ఫర్
0: పతి మంచివాడు అనేటువంటిది సతే అంగీకరించాలి కానీ మరొక అంగీకరించడానికి వీలు కాదు.
1: ఇస్ ద వైఫ్ హూ షుడ్ సర్టిఫై దట్ ద హస్బెండ్ ఇస్ గుడ్.
0: అప్పుడే పతి అనేటువంటి పదమునకు సరైన విలువ ఉంటుంటాయి.
1: దెన్ ద హస్బెండ్ విల్ హ్యావ్ వాల్యూ.
0: కనుక సీత నీవు నేను సత్యవంతుడని నీవు అంగీకరించావు అదే నా సంతోషం అన్నాడు.
1: So Rama said, Sita, you accepted that I speak truth. I am happy about it.
0: ఇక రెండవది.
1: Second.
0: పరపత్ని గమనం అనేటువంటిది మీలో లేదు.
1: You don't have that bad quality of staring at wives of others.
0: ఇతర స్త్రీలను చూడటమే ఒక పెద్ద చెడ్డ క్వాలిటీ.
1: It's a bad quality to stare at women.
0: ఎప్పుడూ చూడలేదు.
1: You never looked at them.
0: ఇం సీత మమ పతి మన పత్ని అనగా జనకుడు చెప్పాడు. ఇం సీత.
1: జనక సార్ షీజ్ మై డాటర్ సీత.
0: ఎక్కడో చూస్తున్నావు రామ, సీత ఇక్కడ ఉంటుండాలి.
1: రామా యువర్
0: పుత్రి ఏం సీత అన్నాడు.
1: యు ఆర్ లుకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ రామా, హియర్ ఇస్ మై సీత డాటర్.
0: చూడలేదు.
1: ఈవెన్ దెన్ యూ డిడ్ లుక్ ఎట్ హర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: వివాహమయ్యేంత వరకు కూడాను ఒక స్త్రీని చూడకూడదు అనేటువంటిది పెద్ద ప్రామిస్.
1: యూ హ్యావ్ టేకెన్ ఎ ప్రామిస్.
0: ఇది పెద్ద గుణము.
1: ఇట్స్ ఎ వెరీ గుడ్ గ్రేట్ క్వాలిటీ.
0: ఇలాంటి గొప్ప గుణం అనేటువంటిది మీలో ఉంటుండాలి అది నేను గమనించాను.
1: You have got this great quality not look at any woman until you are married.
0: అది ధర్మము.
1: That is dharma.
0: కనుకని సత్యం వద ధర్మం చర అనేటువంటిది మీ యందు ఈ రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణంలో నింది.
1: That's direct evidence with regard to these two principles that you tell to follow dharma.
0: హింస.
1: Third, violence.
0: దీనిని నేను అంగీకరించను.
1: This I don't accept.
0: మీరు తాపస వేషమును ధరించి అరణ్యములో సంచరిస్తూ ఈ యొక్క ఆయుధములు చేపట్టి నీ యొక్క ఏమాత్రం కూడా నీకు అపకారం చేయనటువంటి యొక్క జంతువును హింసించడము ఇది సరైనటువంటి ధర్మం కాదన్నింది.
1: యు ఆర్ వేరింగ్ ది అటైర్ ఆఫ్ ఎ రెనన్షియంట్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ యు క్యారీ ఆల్ ద వెపన్స్ బట్ యు కిల్ అనిమల్స్.
0: అయోధ్యలో జీవించేటప్పుడు నీ ఆయుధాలు నీకు అవసరం.
1: When you are in Ayodhya, you need all
0: the aranyamulo tapasanveshamto neevu sancharinche samilo aayudhalu upayoginchakoddu.
1: In the attire of renunciant you should never make use of weapons.
0: Ee aayudhamunu upayoginchatame kaakunda
1: not only making use of them.
0: Ee mrugamulu neeku em apakaram chestunnayi?
1: What harm the animals have
0: done? Ee rakshasulu neeku em apakaram cheyatam ledu kada?
1: They are not doing any harm.
0: Nee joliki raavatam ledu kada?
1: They don't.
0: Alanti paristhithilo neevu nishkaranamga deenini himsinchadamu enta tappu?
1: It is a big mistake to harm them.
0: Yenadu kodunu Sita noretti ee vidhanga palikinatundidi kaadu.
1: Sita never said like that at any time before.
0: Kani purusha simhamunaku undavalsinatundi lakshanamulu neelo rendu maatrame unnadi moodavadu ledu.
1: There the lion of man should have two qualities you have, but the third quality is missing in you.
0: Adarsha purushudu neevu.
1: You are an ideal man.
0: Alanti vaani degaru himsa aneetundi padamu undakoodadu.
1: You should not resort to violence.
0: Appudu vellaga ramulu navvutu సీత నీవు చెప్పినది నిజమే.
1: రామ స్మైలింగ్లీ సెడ్ సీత వాట్ యు సెడ్.
0: కానీ మునులకు తాపసులకు ఋషులకు అనేక రకములైనటువంటి కష్టములు కలిగిస్తున్నారు రాక్షసులు.
1: డెమన్స్ హావ్ బీన్ పుటింగ్ టు సఫరింగ్ ఆల్ ది సేజెస్ అండ్ సెయింట్స్.
0: నాకు ఏమి సహాయం కావాలని నేను అడగక పూర్వమే వారే వచ్చి నా సహాయాన్ని కోరుతున్నారు.
1: ఐ నెవర్ ఆస్క్డ్ దే దెంసెల్వ్స్ ప్లీడెడ్ విత్ మీ ఫర్ మై హెల్ప్.
0: హే రామ మా కష్టములను దూరం చేయి, ఈ రాక్షసు సమరించు, మా తపస్సులకు భంగం కావించుండా చూసుకో.
1: They all prayed to me wanting my help so that they can carry on with their yagas.
0: కనుక వారికి నేను వాగ్దానం ఇచ్చాను.
1: I made a promise to them.
0: సీతనైనా వదులుతాను.
1: I am ready to give up.
0: లక్ష్మణనైనా వదులుతాను. కానీ నా ప్రామిస్ నేను వదలను.
1: I am ready to give up Sita. I am ready to give up Lakshmana, but I will never go.
0: పాపమో పుణ్యమో
1: యజ్ఞ
0: యాగాది కర్తవులు చాలా పవిత్రమైనటువంటివి.
1: యజ్ఞ యాగాస్ ఆర్ సేక్రెడ్.
0: వాటిని సంరక్షించడము, వాటిని ఆచరించేటువంటి ఋషులను నేను పోషించడము ఇది నా కర్తవ్యం.
1: ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది సేజ్ అండ్ సెయింట్స్ అండ్ టు ప్రొటెక్ట్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్.
0: కనుక నేను వారికి వాగ్దానం చేశాను.
1: సో ఐ మేడ్ ఎ ప్రామిస్.
0: చెప్పిన మాటను తప్పను.
1: ఐ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: పలికి బొంకుట కంటే పాపమున్నా
1: there cannot be any
0: intakante maha papam emiti.
1: Can there be any other sin worse than that?
0: Maata ichi vadalukovatam kante papam unda?
1: Having given a promise, if you drop it,
0: ee himsa cheyatamlo kuda papam ledu kani cheppi tappipovatamlo papam undi.
1: But this is the worst of the sins, to go back the promise.
0: Sita neevu dinni marchipo.
1: Sita you forget this.
0: Himsa cheyaka tappadu.
1: Violence is a must.
0: Naa nimittamai kaadu.
1: Not for my sake.
0: Kevalamu ఈ తపస్సులు చేసేటువంటి తపస్సుల యొక్క శ్రేయస్సును కోరి.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సేజెస్ హూ హావ్ అండర్టేకెన్ పెనెన్స్.
0: ఇంతే కాక యజ్ఞయాగాది కతువుల వల్ల దేశమునకు ఎంతో శ్రేయస్సు కలుగుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్ యజ్ఞ యాగాస్ విల్ ఎన్షోర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: శ్రేయస్సు నిమిత్తమై నేను ఈ హింసను చేయక తప్పదు అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ ఐ మస్ట్ డూ దిస్ వైలెన్స్.
0: తిరిగి సీత పాదములంటి క్షమించమని ప్రార్థించింది.
1: సీత కాట్ హోల్డ్ ఆఫ్ హిస్
0: నాకు తోచింది నేను చెప్పినాను.
1: I just expressed.
0: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమును గరపుగా పడతులెప్పుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని. పతికి అనేక హితమైనటువంటి హితములంతా బోధిస్తూ వచ్చింది మండోదరి.
1: మండోదరి వెంట ఆన్ గివింగ్ గుడ్ టీచింగ్.
0: ఆమె హితములను తాను మనసారా తీసుకోవటం చేతనే సీతను ఏ విధంగా కూడా హింసించలేకపోయాడు.
1: బికాస్ హీ యాక్సెప్టెడ్ వాట్ ఆల్ సీత సెడ్ గుడ్, హీ డిడ్ పుట్ హర్ ఎనీ.
0: కనుక సాత్వీమణులైనటువంటి స్త్రీలు అనేక విధములుగా పతులకు బోధించవలసినటువంటి యొక్క రైట్ కూడా వారికి ఉంది.
1: సో ఆల్ చేస్ట్ విమెన్ హావ్ గాట్ దిస్ రెస్పాన్సిబిలిటీ.
0: వారు దారి తప్పిపోయినప్పుడంతా కూడా సరైన మార్గంలో ప్రవేశించడానికి స్త్రీలు కూడా వారికి అధికారం ఉంటుండాలి.
1: విమెన్ హావ్ గాట్ రైట్ టు కరెక్ట్ దేర్ హస్బెండ్స్ వెన్ దే ఆర్ ఆల్ ఆన్ ద రాంగ్ పాత్.
0: వారు అర్ధాంగి.
1: Because they are half body.
0: అంతే కాదు.
1: Not only this.
0: వారి యొక్క జీవితం లోపల ఇల్లాలు దీనికి తగినటువంటి బాధ్యతలంతా వహించినటువంటిది.
1: The woman is called illalu, that carries the burden of the house.
0: కనుక రామచంద్ర నీవు చేస్తున్నటువంటి విషయంలో నాకు చెప్పే అధికారం ఉంది, నేను చెప్పాను.
1: Therefore Ramachandra, I got every right, therefore I told you.
0: నేను నీ అర్ధాంగిని.
1: I am your half body.
0: నీ ధర్మపత్రిని.
1: I am your wife.
0: నీ ఇల్లాలును. నీ గృహలక్ష్మిని.
1: And every
0: అధికారం లేదా?
1: Don't I have that right?
0: నీవు చేసేది ఇప్పటికైనా కూడా నాకు తప్పే.
1: Even now I say what you do is wrong.
0: నీవు అంగీకరించు లేక నీవు విసర్జించు తప్పు తప్పే.
1: You accept it or not, it's a mistake.
0: ఈ పురుగులు సింహాలు నీ జోలికి ఏమైనా వచ్చినాయా?
1: The lions and tigers have
0: వాటి పాటికి అవి ఏమో దారి తప్పి వెళ్ళిపో అడవిలో జీవించవలసినటువంటివి ఆ మృగములు తన స్వస్థానంలో తాము జీవిస్తున్నాయి.
1: The lions and tigers are moving in their own way.
0: మీరు కొట్టడం.
1: Why should you kill them?
0: ఇంకా ఋషులు మీరు రాకపోయిన పూర్వం కూడాను ఆ ఋషులు ఈ అరణ్యంలో జీవిస్తున్నారు.
1: The sages are here even prior to your coming here.
0: మీరు చిక్కారు కదా అని మీ దగ్గరికి వచ్చి వారు ప్రార్థిస్తున్నారు.
1: Because you are here, they pray to you.
0: కానీ అంత మాత్రం చేత ఈ విధమైనటువంటి రాక్షసుని హింసించకూడదు.
1: For that reason, you should not harm anybody.
0: రాక్షసు నీపై ఏమైనా అపకారం చేసినప్పుడు నీవు దానికి ప్రత్యపకారం చేయొచ్చు.
1: If demons did anything to you, you can certainly react.
0: ఈ మాటలు ఏమాత్రం కూడా రాముల చెవులకు పోలేదు.
1: రాముకు
0: ఒక్కటే ఒకటి ధర్మ సంస్థాపనార్థము ధర్మమే నేను సాధించాలి.
1: Rama came for the establishment of dharma.
0: నా కంటెదురుగా ఎవరైనా బాధలు పడుతుంటే నేను సహించలేను.
1: I cannot bear if anyone is suffering in
0: front of me. పవిత్రమైన కార్యములు ఆచరించేటువంటి ఋషులను నేను రక్షించక తప్పదు.
1: I am bound to protect the sages that do sacred acts.
0: కనుకనే దైవం అనేటువంటిది ధర్మాన్ని రక్షించినప్పుడే ధర్మమే దేశాన్ని రక్షిస్తుంది.
1: Therefore when God protects dharma, that dharma will protect the country.
0: కనుకనే ధర్మో రక్షతి రక్షితః. ధర్మయేవ హతోహంతి. ధర్మమును మనం హతం చేస్తే ధర్మమే మనమును హతం చేస్తుంది.
1: ఇఫ్ యూ కిల్ ధర్మ, దట్ వెరీ ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
0: కనుక సీత నీ విషయంలో నీవు జోక్యం తీసుకోవద్దు.
1: సో సీత డోంట్ ఇంటర్ఫేర్ ఇన్ దిస్ మ్యాటర్
0: అనింది. ఆమె చాలా బాధపడి ఈ దండకారణ్యం రావటమే నాకు ఒక దండనగా ఉంటుందాది.
1: షీ ఫెల్ట్ ఇట్స్ ఎ సాడ్ థింగ్ టు స్టెప్ ఇన్ టు దండకారణ్య.
0: ఎందుకు ఈ దండకారణ్యం వస్తుంది?
1: Why?
0: మరొక అరణ్యమునికి ఎక్కడైనా పోయి ఉండకూడదా?
1: We would have gone to separate.
0: ఈ దండకారణ్యంలో ఇంతే కాదు ఇంకా ఎన్నెన్ని ప్రమాదములు సంభవిస్తాయో.
1: What accidents, incidents await in future?
0: అని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుందాది.
1: She was feeling very sad within
0: herself. పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీలయందు ప్రతి ఒక్కటి భవిష్యత్తు కూడాను ప్రతిబింబిస్తూ ఉంటుంటాది.
1: In the hearts of women with pure hearts, all the future incidents will reflect.
0: వసంతకాలం బయలుదేరింది.
1: It's the winter season.
0: పచ్చని ఆకులు చెలరేగినాయి.
1: There's greenery around.
0: చల్లని గాలులు వీస్తూ వచ్చాయి.
1: Cool breeze.
0: మృగములంతా కూడా సంచరించడం తగ్గిపోయింది.
1: All animals are not.
0: ఈ సమయాన్ని పురస్కరించుకున్నాడు.
1: He took the time.
0: వచ్చింది ఒక బంగారు లేడీ.
1: There came a golden deer.
0: సీతకు తెలుసు.
1: సీత నోస్.
0: ఈ ప్రపంచంలో బంగారు జింక లేదని తెలుసు.
1: సీత నోస్ దట్ దేర్ కెనాట్ బి గోల్డెన్ డియర్.
0: సర్వసంగమును సర్వమును త్యాగం చేసినటువంటి సీతకు ఈ బంగారు లేడిపైన ఎందుకు ఆశ కలిగింది?
1: సీత సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. వై షుడ్ యూ?
0: తన సర్వ నగరం కూడాను రాజ్యమును అన్నింటినీ త్యజించింది.
1: షీ సాక్రిఫైస్ హర్ కింగ్డమ్ అండ్ ఎవ్రీథింగ్.
0: అన్ని త్యజించడం చేతనే రామును పొందగలిగింది.
1: బికాజ్ షీ సాక్రిఫైస్ షీ కుడ్ హ్యావ్ రామ.
0: ఎప్పుడు ఈ యొక్క జింకను కోరిందో రాముడు దూరం అయ్యాడు.
1: ద మూమెంట్ షీ డిజైర్డ్ దిస్ గోల్డెన్ డేర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
0: కనుకనే త్యాగి అనేకి అమృతత్వ మానసు త్యాగం చేసినప్పుడు రాముడు దక్కాడు.
1: Because of sacrifice she could have Rama.
0: ఆశను పెంచుకున్నప్పుడు రాముడు దూరం అయ్యాడు.
1: It's only the desire that has taken away from Rama.
0: Rama, నాకు ఈ జింకను కావాలి.
1: Rama, I want this deer.
0: కావాలనేటప్పటికి సీత ఏనాడు కూడా ఏ కోరిక కోరింది కాదు.
1: సీత నెవర్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఎర్లీయర్.
0: ఈనాడు నోరు తెరిచి నాకు ఈ జింక కావాలని కోరింది.
1: టుడే షీ ఆస్క్ డైరెక్ట్లీ.
0: కనుక తప్పక దీన్ని తీసుకుని వచ్చి సీతకు అందించి తృప్తి పెట్టాలి అని అనుకున్నాడు.
1: సో రామా వాంటెడ్ టు సాటిస్ఫై హర్ బై బ్రింగింగ్ ద డియర్ టు హర్.
0: లక్ష్మణుడు చెప్పాడు,
1: అన్నా
0: ఇది చాలా మాయ జింకగా ఉంటుండాలి. ఈ సమయంలో మీరు పర్ణశాల వదలకూడదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు లీవ్.
0: ఈ జింకను సీతకు తెచ్చి ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ డియర్.
0: అవసరమైతే నేను వెళ్తానన్నాడు.
1: నెసెసరీ ఐ విల్ గో అండ్ బ్రింగ్ ఇట్.
0: కానీ రాములు వినలేదు.
1: రామా డిడ్ హియర్ దిస్.
0: కారణం ఏమిటి? రాములకు తెలియదా? తెలుసును.
1: వాట్ ఇస్ ది రీజన్? డస్ హి నాట్?
0: జరిగేది జరిగే తీరాలి.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్.
0: నేను పోయినప్పుడే సీతాపహరణ జరుగుతుంది.
1: సీతా క్యాన్ బి
0: సీతాపహరణ జరిగినప్పుడే రావణ మర్దన కూడా జరగడానికి వీలవుతుంది.
1: దాట్ వుడ్ లీడ్ టు ది కిల్లింగ్ ఆఫ్ రావణ.
0: ఇవన్నీ కూడా మొదలే వేసుకున్న మాస్టర్ ప్లాన్.
1: ఇట్ ఇస్ ఆల్ ద మాస్టర్ ప్లాన్ ప్రిపేర్డ్ అహెడ్.
0: కనుకనే ఆ బంగారు లేడి ఏదని తెలిసి కూడాను రాముడు తిరిగి దాన్ని తరుముకుంటూ వెళ్లాడు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దేర్ కెనాట్ బి గోల్డ్ అండ్ ఎయిర్ స్టిల్ రామా వాజ్ ఆఫ్టర్ ఇట్.
0: అక్కడ పోతానే రాముల బాణం తగిలిన తక్షణమే ఆ యొక్క శాపం విమోచనమైపోయింది.
1: ద మూమెంట్ హీ షాట్ ద ఎరో దిస్ రిలీవ్డ్ ది కర్స్.
0: రామస్పర్శ జరిగిన తక్షణమే వాడు మారీచుడుగా లేచాడు.
1: బికాజ్ ద టచ్ ఆఫ్ రామా హీ కేమ్ మారీచ కేమ్ ఇన్ హిస్ ఫామ్.
0: జింక కాదు, జింక కాదు.
1: ఇట్స్ నాట్ ద డియర్.
0: మాయలేడి.
1: ఇట్స్ వన్ దట్స్ ఇన్ అనదర్ ఫామ్.
0: మారీచుడు పూర్వం కూడా దెబ్బలు తిన్నాడు.
1: He had so many experiences earlier.
0: విశ్వామిత్ర యాగ సంరక్షణ నిమిత్తమైపోయినప్పుడు మారీచుని సముద్రంలో పడగొట్టాడు.
1: When he went there to disturb Vishwamitra Yaga, he was
0: కనుక రాముల శక్తి అది మారీచునికి చక్కగా తెలుసును.
1: సో మారీచా నోస్ ద పవర్ ఆఫ్ రామ.
0: అప్పుడు ఈ మారీచుడే హా సీత హా లక్ష్మణ అని అరిచాడు.
1: మారీచా హూ షౌటెడ్ హా సీత హా లక్ష్మణ.
0: అరిచేటప్పటికి సీత వినింది.
1: సీత హర్డ్ దిస్.
0: శ్రీరాముని గొంతు వలె ఉంటుండది.
1: ఇట్ అపియర్స్ టు బి ది వాయిస్ ఆఫ్
0: లక్ష్మణ. నీవు తక్షణమే వెళ్లి నీవు శ్రీరామచంద్రుడికి ఏమి ఆపత్తు జరిగిందో చూసుకుని రమ్మని.
1: ఇట్ ఈ సటన్లీ ది వాయిస్ ఆఫ్ శ్రీరామ. వాట్ పాయింట్ ఆఫ్ డేంజర్ హీస్.
0: లక్ష్మణ సీత మాట వినలేదు.
1: లక్ష్మణ డింట్ హియర్ దిస్.
0: రాముని యొక్క కంఠం కాదు ఇది.
1: ఇస్ నాట్ ది వాయిస్ ఆఫ్
0: మాయరాక్షసుల యొక్క స్వభావములు.
1: ఇట్ ఈస్ దట్ డెల్యూషన్.
0: కనుక రామునికి ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ బీన్ డేంజర్.
0: రామున నారాయణ మూర్తి.
1: రామ ఇస్ గాడ్.
0: వదినా నీకు అంత మాత్రం తెలియదా?
1: Sister-in-law, don't
0: you vicharinchavachchu ni vicharinchavaddani chaala dhairyam cheppadu.
1: He went on pleading with her not to worry any longer.
0: Kaani eemiku telusunu mundu rama karyam jaragadaniki nenu oka upakaranamu ani.
1: She knows what's going to happen, but she should be an instrument.
0: Lakshmana nettaina gaani pampaleni.
1: Lakshmana has to be sent in one way or other.
0: Manchi maatalato Lakshmanudu kadalledu.
1: Lakshmana didn't pay heed to all these good words.
0: Oka kadinamainatundi vaaku upayogapettindi.
1: Then she used harsh words.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ అరణ్యంలో నీవు నేను రాములు ముగ్గురు తప్ప ఇంక మరెవరు లేరు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ వీ త్రీ ఆర్ హియర్ నన్ ఎల్స్.
0: రాములు మరణిస్తే నీవు నన్ను పొందాలనుకున్నావా అని అడిగింది.
1: ఇస్ ఇట్ యువర్ ఐడియా టు హ్యావ్ మీ ఇన్ కేస్ రామా డైస్?
0: ఆ మాట వినలేక తాను బయలుదేరాడు.
1: లక్ష్మణ కుంట్ హియర్ దీస్ హార్ష్ వర్డ్స్. వెళ్తూ
0: వెళ్తూ కూడా తనకు హద్దును గీచాడు.
1: హౌఎవర్ హీ సెట్ ఎ బౌండరీ దేర్.
0: తల్లి ఈ యొక్క గీటును దాటి మాత్రం మీరు బయటకు రాకూడదు.
1: మదర్ డోంట్ గో బియాండ్ దిస్ లైన్ హీ సెడ్.
0: కానీ అన్ని విపరీత కాలం వచ్చేటప్పటికి వినాశమయ్యేటప్పటికి ఈ రకమైనటువంటివన్నీ ఉద్భవిస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ టైమ్స్ ఐ వెయిటింగ్ అహెడ్.
0: కానీ ఇది బ్యాడ్ టైం కాదు సీతారాములకు.
1: బట్ ఫర్ సీతారామ ఇస్ నాట్ బ్యాడ్ టైం.
0: ఇది గుడ్ టైమ్.
1: ఇట్స్ ఎ గుడ్ టైం.
0: ఎందుకంటే జరపవలసినదంతా జరగాలి. రామావతారం ఎందుకు వచ్చిందో దాని యొక్క వృత్తాంతం అంతా ముందుకు జరగాలి.
1: దేర్ఫోర్ ద టాస్క్ ఆఫ్ రామావతార మస్ట్ బి ఫుల్ఫిల్డ్.
0: వచ్చిండేది రాక్షస సంహారం కోసమని.
1: హి కేమ్ డౌన్ టు కిల్ దెమ్.
0: ఇప్పుడు ప్రారంభమైంది.
1: నౌ ఇట్స్ ది కమెన్స్మెంట్.
0: కనుకనే ఇది జరగాలని చెప్పినని లక్ష్మణుడు వెళ్లాడు.
1: సో లక్ష్మణ వెంట్.
0: రావణుడు వచ్చాడు మారు వేషంతో.
1: రావణ కేమ్.
0: సీతను అపహరించాడు.
1: ఇన్ దిస్ గైస్ అండ్ అబ్డక్టెడ్ సీత.
0: అక్కడ నుంచి రామలక్ష్మణుడు ఇద్దరు వచ్చేటప్పటికే పర్ణశాల ఖాళీగా ఉంటుండాలి.
1: బై టైమ్ రామలక్ష్మణ్ రిటర్న్
0: మధ్యలో మరొకటి జరిగింది.
1: సంథింగ్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్
0: దండకారణ్యం. బయలుదేరే ముందుగా
1: ప్రయర్ టు గోయింగ్ టు దండకారణ్యం
0: ఒక చెట్టు పైన ఒక పెద్ద పచ్చి కూర్చొని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బర్డ్ ఆన్ ఎ ట్రీ.
0: ఇది ఏమో ఒక రాక్షసే అనేటువంటి ఉద్దేశంతో సీత సందేహించింది.
1: సీత డౌటెడ్ దట్ ఇట్ మైట్ బి పాసిబ్లీ ఎ డెమన్.
0: ఇప్పుడు రాములు అడిగాడు.
1: రామ ఆస్క్డ్
0: నీవెవరు పచ్చి అని ప్రశ్నించాడు.
1: హూ ఆర్ యూ వాట్ బర్డ్ ఆర్ యూ?
0: రామచంద్ర నేను మీ తండ్రి గారి స్నేహితుడు.
1: రామచంద్ర ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్
0: ఫాదర్. దశరథుడు నేను స్నేహితులం పూర్వము.
1: ఐ అండ్ దశరథ ఆర్ ఫ్రెండ్.
0: నా పేరు జటాయువు.
1: మై నేమ్ ఇస్ జటాయువు.
0: నాకు వయసు అయిపోయింది.
1: ఐఎమ్ ఏజ్డ్.
0: కానీ నేను ఇక్కడే ఉంటున్నాను.
1: ఐఎమ్ హియర్.
0: మీరు ఇక్కడ పర్ణశాలను నిర్మించుకోండి.
1: బెటర్ యూ కన్ సెట్.
0: మీరు ఇంట్లో లేనప్పుడు సీతను యొక్క మంచి చెడ్డలు నేను చూసుకుంటుంటాను అని ప్రామిస్ చేసింది.
1: జటాయువు మేడ్ ఎ ప్రామిస్ దట్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ సీతా దేర్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ రామలక్ష్మణ్.
0: ఈ అరణ్యంలో మీకు ఒక్కరు సహాయం లేరు.
1: You don't have any help.
0: నా సహాయం ఎంతైనా మీకు అవసరమే.
1: I'll help you.
0: ఇది నా అదృష్టము.
1: It's my luck.
0: కనుకనే ఈ సేవలో నన్ను పాల్గొనించినట్టుగా మీరు అనుగ్రహించండి అనింది.
1: Give me this opportunity to serve you.
0: సరే అప్పుడు జటాయువు అక్కడ పెట్టింది.
1: జటాయువు మీ
0: రావణుడు తీసుకుని పోతుంటే జటాయువు అతన్ని అనేక విధముల అడ్డు తగిలింది.
1: అండ్ జటాయువు ఇంటర్ఫీర్డ్ ఆన్ ద వే యాజ్ రావణ అబ్డక్టెడ్ సీత.
0: కానీ ఎంత అడ్డు తగిలినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్
0: ఆ రాక్షసుడు ఈ జటాయువును రెక్కలు కొట్టివేసి తిరిగి వెళ్లిపోయాడు.
1: రావణ హస్ హిట్ ది టూ వింగ్స్ ఆఫ్ జటాయువు.
0: రెక్కలు పడిపోయినటువంటి జటాయువు ప్రాణం పోయే ముందుగా ఏ విధమైన అవస్థలో ఆ విధమైన అవస్థలు పడుతుండాలి.
1: జటాయువు హ్యావింగ్ లాస్ట్ బోత్ ఆఫ్ ది వింగ్స్ ఫెల్ డౌన్ అండ్ జస్ట్ ఎట్ ద లాస్ట్ మోమెంట్
0: రామలక్ష్మణుడు తెలుసును.
1: రామానోస్
0: ఈ ప్రమాదం జరుగుతూ ఉండాలని.
1: దిస్ ఇస్ ద డేంజర్ సిచ్యువేషన్.
0: చూచేటప్పటికి చాలా బాధ కలిగింది.
1: హి కేమ్ అండ్ సా దిస్ సిచ్యువేషన్.
0: సీత ఎక్కడ ఎక్కడ ఇద్దరు సాధించడానికి శోధించడానికి బయలుదేరారు.
1: దే వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత హిదర్ అండ్ థిదర్.
0: శోధించి శోధించి దారి తప్పిపోతున్నప్పుడు అక్కడ ఏదో ఇరువురికి జగడం చదివినట్టుగా ఆ మట్టి యొక్క దీన్నంతా గుర్తును కనిపెట్టారు.
1: యాజ్ ఎవర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత దే కుడ్ ఫైండ్ సర్టన్ ఫుట్ ప్రింట్స్ దట్ మేడ్ దెం టు నో దట్ దేర్ ఇస్ సమ్ కాన్ఫ్లిక్ట్.
0: రెక్క విరిగి పడింది.
1: There they saw the wings cut off.
0: Rama, Rama, Rama ani arustundadi.
1: Jatayu was shouting Rama, Rama.
0: Ramulu parigettadu.
1: Rama ran there.
0: Aa Jatayuni tana todapaina vesukunnadu.
1: Made Jatayu sit on the
0: land. ఇది ఏమిటో చెప్పమని చెప్పాడు.
1: యాస్ వాట్ హ్యాపెండ్.
0: అప్పుడు చెప్పింది జటాయువు.
1: జటాయువు సెడ్ దట్
0: ఈ రావణుడు ఈ సీతను అపహరించాడు.
1: ఇట్స్ ఓన్లీ రావణ దట్ హస్ టేకెన్.
0: నేను అతనితో అనేక రకములుగా పోరాడినాను.
1: ఐ ఫాట్ విత్ హిమ్.
0: కానీ నా చేత కాలేదు.
1: బట్ ఐ కుడ్ంట్ హెల్ప్.
0: కడపటికి నా గతి ఈ విధంగా మారిపోయింది.
1: దిస్ ఇస్ ది మై ప్లైట్ నౌ
0: అని చెప్పి చెప్పేటప్పటికి లక్ష్మణ్ణి పంపించి జలమును తెప్పించి ఆ జటాయువు నోట్లో పోసి దాని ప్రాణము రాముడు తొడపైనే పోయింది.
1: హీ సెంట్ లక్ష్మణ టు బ్రింగ్ వాటర్ and Rama made Jatayu drink water and Jatayu breathed his last.
0: Adiginatvanti Dasharathunku chikkaledi ee prapti.
1: Dasharatha didn't deserve this.
0: Adaganatvanti Jatayuku labhinchindi ee prapti.
1: Jatayu without asking.
0: Anduvalane adugakkuvemo manasa adugakkuvemo manasa.
1: Therefore it is said, oh mind, don't ask.
0: Adugukolladi adi adugunabadunani.
1: If you ask more
0: adugakunna pani vadiganagunani adugakuve o manasa.
1: Oh mind, never ask. If you begin to ask, it will be further
0: adugani
1: further delay.
0: Shabarini adarinchade.
1: Without asking, shabari is
0: adugakatanakai madiyu jatayuvu kadakunegi sadgati galiginchade adugakuve o manasa.
1: Without asking, pleading, Jatayu could jatayu have
0: asked
1: rights. Jatayu
0: sadgatini galiginchadu Ramudu.
1: Rama gave all the redemption.
0: అడిగినప్పటికీ తన తండ్రి అయినటువంటి యొక్క దశరథునకు ఈ సద్గతి కలిగించలేదు.
1: Though the father Dasharatha asked for it, but he didn't.
0: ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి ప్రాప్తో ఆ విధమైన ప్రాప్తి లభ్యమవుతుంటారు.
1: Where and when and how what is going kept in
0: అది వారి వారి పూర్వజన్మ పుణ్యము వల్లనే లభ్యమవుతుంటాయి.
1: ఇట్స్ ఆల్ బికాస్ మెరిట్ ఆఫ్ ది పాస్ట్.
0: అందరికీ సమానమైనటువంటి యొక్క స్థితి ఎవరికి లభ్యం కాదు.
1: దేర్ కెనాట్ బి ఈక్వాలిటీ.
0: దైవానుగ్రహం ఎవరిపైన పోతుందో ఎవరు ఏ జన్మములో ఏ విధమైనటువంటి పుణ్యమును ఆచరించారో ఆ పుణ్యాన్ని పురస్కరించుకుని ఈ దయము దైవం యొక్క దయ తాకుతూ ఉంటుంది.
1: వి డు నాట్ నో వాట్ మెరిట్ వన్ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్. ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: ఆ జటాయువుకు సద్గతి కలిగించాడు, కర్మకాండం చేశాడు.
1: జటాయువు had the fortune of reaching last rites in the hands of Rama.
0: అప్పుడు చెప్పింది ఈ జటాయువు.
1: Then Jatayu said,
0: తన ప్రాణం విడిచేక ముందుగా రామ,
1: before death he said, Rama,
0: మీరు మతంగ పర్వతం పైన ఉన్నాడు సుగ్రీవుడు.
1: దేర్ సుగ్రీవ్ ఆన్ మతంగ మౌంటెన్.
0: ఆ సుగ్రీవుని స్నేహం మీరు చేసుకుంటుంటే తప్పక మీకు విజయం సంభవిస్తుంది అని.
1: If you have friendship with Sugriva, you are bound to be successful.
0: ఇంకా ఆ సుగ్రీవుని నిమిత్తమై రామలక్ష్మణులు ప్రయాణమయ్యారు.
1: సో రామలక్ష్మణ స్టార్టెడ్.
0: ఈ మధ్య కాలంలో ఎన్నెన్ని రాక్షసులు ఎన్నెన్ని విధంగానో వీరిని బాధిస్తూ వచ్చారు.
1: సో మెనీ డెమన్స్ స్టార్టెడ్ హర్టింగ్ దెమ్.
0: కానీ
1: బట్
0: హింసను చేయకూడదు అని సీత ఏ విధంగా రాములకు బోధించిందో ఆ హింస చేయవలసే వచ్చింది.
1: గో సీత సెడ్ నాట్ టు బి వైలెంట్, నాట్ టు రిసార్ట్ టు వైలెన్స్.
0: మన జోలికి ఎవరు రావటం లేదు కదా అని చెప్పింది సీత.
1: సీత సెడ్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: ఇప్పుడు ఏ విధంగా వచ్చారు సీత జోలికి?
1: How did they come and interfere?
0: సీత ఎవరి జోలికైనా వెళ్ళిందా? లేదు.
1: సీత డిడ్ కమ్ ఇన్ ది వే ఆఫ్ ఎనీబడీ.
0: కానీ రాక్షస గుణములు ఆ విధంగా ఉంటుంటాయి.
1: డెమన్స్ హ్యాబిట్స్ ఆర్ లైక్ దాట్.
0: వారు కారణం లేని కార్యంలో ప్రవేశిస్తుంటారు.
1: అన్నెసెసరీ
0: అవసరం లేనిటువంటి పనుల్లో కూడా వాళ్ళు ప్రవేశిస్తుంటారు. దుర్మార్గమైన విషయాల్లో ముందంజ వేస్తుంటారు.
1: ఇన్ ఆల్ వికెడ్ వేస్ దే గో హెడ్.
0: దీనికంత కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ కామమే మూల కారణం.
1: ఇట్స్ ఆల్ ద డిజైర్ దట్
0: కర్గుని అసత్యం ఆడడానికి ఇదే మూల కారణము.
1: బికాజ్ దే అటర్ లైస్.
0: పరస్త్రీలను చూడడానికి ఇదే మూల కారణము.
1: బికాజ్ దే లుక్ ఎట్ ద విమెన్.
0: హింస సాగించడానికి ఇదే మూల కారణము.
1: ఇస్ ద కాజ్ ఫర్ వైలెన్స్.
0: ఈ మూడు కూడా మంచిది కాదు చెప్తని సీత ద్వారా లోకానికి చక్కని ఆదర్శాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఈ స్త్రీ ఐడియల్స్ taught by Sita.
0: కనుకని రామాయణం అనేటువంటిది సీతారామాయణమే కాని రామాయణం కాదు అన్నారు.
1: సో రామాయణ ఇస్ ది హిస్టరీ ఆఫ్ సీత.
0: రామ అంటే సీత అని అర్థం. సీత యొక్క అయనమే రామాయణం.
1: ఇట్స్ ది స్టోరీ అండ్ హిస్టరీ ఆఫ్ సీత, దట్ ఇస్ రామాయణ.
0: కనుక మార్గదర్శకురాలైనటువంటి సీతనే కాని రాములు కాదు.
1: సో సీత ఇస్ ఐడియల్ అన్నట్టు రామ.
0: ప్రతి విషయమునందు కూడా సీత అనేక విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ Sita gave so many advices.
0: ఎందుకనగా ఆమె భూజాతా.
1: Because she is the daughter of
0: mother. ఈ భూమి యందు ఎక్కడెక్కడ ఏమేమి పరిస్థితుల్లో ఏ విధంగా సంచరిస్తుంటాదో అది ఆమెకే తెలుసును.
1: She knows pretty well whatever that happens on earth.
0: కనుక ప్రకృతి యొక్క పరివర్తన అంతా, ప్రకృతి యొక్క రహస్యం అంతా సీతకే చక్కగా తెలుసు.
1: Sita knows clearly well the secrets of nature.
0: కనుకనే ప్రకృతి యొక్క ప్రమాణము సీత యొక్క ప్రమాణమే.
1: What all that is సీత సేస్.
0: కనుక సీత సంకల్పములన్నీ కూడా సత్య సంకల్పములే.
1: సో ఆల్ హర్ థాట్స్ ఆర్ ట్రూత్ఫుల్.
0: ఆమె దృష్టి అంతై కూడాను సత్య దృష్టియే.
1: She had the correct vision of truth.
0: ఆమె చర్యలన్నీ కూడాను ధర్మచర్యలే.
1: All her actions are of dharma.
0: కనుకనే సీతారాముల యొక్క చరిత్రమునందు సర్వధర్మములు కూడాను సర్వ సత్య స్వరూపం కూడా ఇమిడి ఉంటుండాలి.
1: Therefore in the story in the history of సీతారామా you find dharma.
0: కనుక సీతారాములుగా ఏమి సత్య ధర్మ స్వరూపులే సీతారాములు.
1: సీతారామ స్టాండ్ ఫర్ ద ట్రూత్ సత్య అండ్ ధర్మ ద రైచియస్నెస్.
0: కనుక వీరిద్దరు కూడాను ఈ చిత్రకూటంలో ఉంటున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఆన్ చిత్రకూట.
0: ఈ చిత్రకూటంలో ఉంటున్నప్పుడు
1: వెన్ దే వర్ దేర్
0: వివేకము అనేటువంటి లక్షణుడు కూడా ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఆల్సో లక్ష్మణ ది ఇంటెలిజెన్స్.
0: జీవి సీత.
1: సీత ఇస్ ఇండివిజువల్.
0: దేవుడు రాముడు.
1: రామ ఇస్ గాడ్.
0: సీతాదేవు అనగా పరమాత్మ ప్రకృతి రెండు కలిసేటప్పటికీ ఆనందం అనేటువంటిది ఉట్టి పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ యూనియన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్
0: దీనిని ఉపనిషత్తునందరూ కూడాను అన్ని విధముల భగవంతునికి సరి అయినటువంటి సహస్రనామంలో సత్ చిత్ ఆనందము సరి అయిన నామము అన్నారు.
1: ఉపనిషత్ గేవ్ ఎ లిస్ట్ ఆఫ్ సో మెనీ నేమ్స్ సచ్చిదానంద ఇస్ ది కరెక్ట్ ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ది డివినిటీ.
0: సత్
1: సత్
0: సత్యమైన స్వరూపము.
1: సత్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: చిత్తు సత్య జ్ఞానము.
1: చిత్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ ట్రూత్.
0: కనుక నీ జ్ఞానము సత్యము రెండు చేరేటప్పటికీ ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ద కాంబినేషన్ యూనియన్ ఆఫ్ ట్రూత్ అండ్ విజ్డమ్ దేర్ ఇస్ బ్లిస్.
0: కనుక మన ఎందుకున్నటువంటి యొక్క సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క ఏకత్వానికి మనము తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బ్రింగ్ యూనిటీ ఆఫ్
0: మన జీవితత్వమునకు ఆనందము హాయి చేకూరుతుంది.
1: అండ్ దెన్ యూ లేవ్ అవర్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
0: కనుక ఆనందం ఆనందం అని చెప్పి ప్రపంచమున్నటువంటి యొక్క ప్రకృతి విషయాల్లోపల మనం ప్రవేశిస్తే ఆనందం మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ నెవర్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్ ఇమేజ్.
0: ఎంత ప్రవృత్తి లక్షణములే.
1: ఇట్స్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ నేచర్.
0: ప్రవృత్తిని మనం లక్ష్యంలో ఉంచుకుని నివృత్తిని సాధించాలి.
1: యూ జస్ట్ లివ్ ఇన్ ది వరల్డ్
0: అనేది నివృత్తి లక్ష్యంను ఉంచుకుని ప్రవృత్తిలో మనం బ్రతకాలి.
1: యూ కెన్ లివ్ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్సైట్.
0: ఈ ప్రేయో మార్గం అనేటువంటిది క్షణభంగురము.
1: And therefore the outward vision is momentary.
0: Preyo margame shashvatamainatundi.
1: The inward path is permanent.
0: Adiye mukti margamu ani.
1: And that is the proper path.
0: Mukti anaga emiti?
1: What do you mean by this?
0: Anaga tana yokku unnatundi vanchanu vimukti gavinchukotame mukti.
1: The mukti liberation means to give up all the desire.
0: Kariki vanchanu kramakramina manamu tagginchukuntu povali.
1: Therefore we have to reduce our desires.
0: Vanchanu perige kolani kudanu aanandamu tarigipothu vastuntadi.
1: When we have more and more of desires our happiness will diminish. Kariki
0: vanchanu peragala emi vanchalu peragali.
1: What type of desires?
0: దైవ సంబంధమైనటువంటి వాంఛలు పెరగాలి.
1: All desires of godly desires. ప్రకృతి
0: సంబంధమైన వాంఛలు తరగాలి.
1: Worldly desires should be reduced. అప్పుడు
0: ఆనందం కూడా మనకు అభివృద్ధి అవుతుంది.
1: Then our bliss will increase.
0: మానవుడు ఈనాడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
1: Today man wants happiness.
0: సుఖాన్ని ఆశిస్తున్నాడు.
1: He wants happiness.
0: ఈ ఆనంద సుఖములు అనేటువంటి ఎక్కడ ఉంటున్నాయి?
1: Where do you find them?
0: దైవ సన్నిధిని తప్ప మరొక చోట మనకు లభ్యం కాదు.
1: It's only the proximity of God you find this.
0: మనం అనుభవించేటువంటి ఆనందములంతా కూడాను క్షణభంగురాలు.
1: All the happiness that you have in the world is momentary.
0: అప్పటికప్పటికి సంతృప్తి పరిచేటువంటివి.
1: They satisfy for the moment.
0: కాబట్టి ఇది కాదు మన ఆనందము.
1: It's not that happiness.
0: ఆత్మానందమే ఆనందము.
1: It is the bliss of the spirit.
0: ఈ దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయాలి.
1: We should make an effort to attain divinity.
0: కనుక దైవమే మన యొక్క ప్రధానమైన ఆనందము.
1: Therefore we find bliss in God.
0: ఈ దైవానందాన్ని పెంచుకుంటుంటే క్రమక్రమేణ మనకు బాధలే ఉండవు.
1: If you enjoy that bliss you will not suffer.
0: కనుక ఈ రామాయణం లోపల అనేక విధమైనటువంటి యొక్క ప్రతి చర్య కూడాను ఒక ఆదర్శవంతమైనటువంటి చర్యలే.
1: దేర్ఫోర్ ఇన్ రామాయణ ఆల్ ఎపిసోడ్ సెక్షన్ ఐ
0: రాములు కాని సీత కాని లక్ష్మణుడు కాని ఈ మూవరు కూడాను అందించినటువంటి ప్రతి ఒక్కరి కూడాను ఆదర్శ సూత్రములే. మానవులు బాధలు అనేటివేటివే ఉండవు.
1: దేర్ బి నో సఫరింగ్.
0: మానవునికి అశాంతియే ఉండదు.
1: దేర్ బి నో రెస్ట్లెస్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ ఆదర్శాన్ని మనం అనుసరించటం లేదు.
1: Because we are not following ideals.
0: అభిష్టాల్లోనే మన జీవితం అంకితం చేసుకుంటున్నాము.
1: We spend our life in desires.
0: కనుకనే అభిష్టముల కంటే ఆదర్శం చాలా శాశ్వతమైనటువంటిది.
1: మోర్ దాన్ ది డిజైర్ ఐడియల్ ఇస్
0: మనిషి మరణించినప్పటికీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
1: మ్యాన్ మేడ్ ఐ బట్ ఐడియల్
0: ఆదర్శములు అన్ని కూడా చిరంజీవులు.
1: ఆల్ ఐడియల్స్ ఆర్ ఇమోర్టల్.
0: దీనికి మృత్యు అనేటువంటిదే లేదు.
1: హావ్ నో డెత్.
0: కనుకనే ఇట్టి ఆదర్శం అనేటువంటిది ఎన్నో వేల సంవత్సరముల కిందట జరిగినటువంటిది రామాయణం.
1: రామాయణ హ్యాపెన్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: ఇన్ని వేల సంవత్సరములు జరిగినప్పటికీ ఈ ఆదర్శములు ఇప్పటికి కూడాను భారతీయుని హృదయం నందు ప్రకాశిస్తూనే ఉంటున్నాయి.
1: దో థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై దీస్ ఐడియల్స్ ఆర్ షైనింగ్.
0: ఎవరూ దీనిని చెడపడానికి వీరు ప్రయత్నించలేదు.
1: నో వన్ కెన్ వైప్ దెమ్.
0: ప్రయత్నించినప్పటికీ ఇది చెడిపోయేటువంటివి కాదు.
1: ఈవెన్ దే ట్రై టు డూ ఇట్ దే కాంట్ వైప్.
0: సంకల్పములు
1: That strong determination.
0: ఇలాంటి వజ్ర సంకల్పములు ఎంచుకుంటే యొక్క రామ సంకల్పములు సీత సంకల్పములు ఎవరు చేర్పగలరు?
1: That determination as strong as that of a diamond, who can wipe them out?
0: అమృతమయమైనటువంటి సంకల్పములు అందరూ ఆశ్రయించవలసింది.
1: The nectarine thoughts one should follow.
0: అందరూ ఆశ్రయించే నిమిత్తమై వారలు కూడాను మానవాకారాన్ని ధరించి వచ్చారు.
1: In order to benefit every one of us to follow their path, they have taken a human form.
0: మానవాకారం ధరించారు.
1: To teach to humanity they have come in human form.
0: ధరిస్తే మానవులు దీన్ని ఏమాత్రం అనుసరించలేరు.
1: It should be a different form. Humanity cannot follow.
0: భగవంతుడు ఇంత తక్కువ స్థాయికి దిగి కూడాను ఇంత బోధిస్తూ ఉండినప్పటికీ ఇంకా మానవులు దీన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: Though God has come down in such a low level, but man is not able to understand that.
0: ఎంత హై స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఒక భగవంతుడు.
1: God is in a very high standard.
0: అలాంటి వాడు ఎంతో క్రిందికి దిగి
1: he has come down to such a low level.
0: దీన్ని ఆదర్శవంతంగా కాపాడాలని ఆదర్శ మార్గాన్ని చూపించాలని ఎన్ని విధములు బోధించినప్పటికీ కానీ వీరి మతికి ఏమాత్రమూ చేరటం లేదు. విరుద్ధమైన మార్గం అనుసరించి విపరీతమైన బాధలకు గురి అవుతున్నారు.
1: And they were put all sorts of suffering.
0: కట్టగలిపటికి మేము చేసింది రైట్ అని చెప్పిన భావిస్తున్నారు.
1: They think that what they have done is right.
0: ఇది చాలా తప్పు, చాలా తప్పు. సత్య అసత్యములు రెండింటిని గుర్తించడానికి మనం ఒక విధమైనటువంటి ప్రమాణపూర్వకంగా జీవించాలి.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో. యూ షుడ్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: మన కాన్షియన్స్ కి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ లివింగ్ నాట్
0: సాటిస్ఫైడ్. మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ నాట్ లివింగ్.
0: భగవంతుని యొక్క తృప్తి నీ తృప్తి.
1: ఇఫ్ గాడ్ ఈస్ సాటిస్ఫైడ్ యూ
0: ఆర్ సాటిస్ఫైడ్. భగవంతుని తృప్తికరమైనటువంటి కర్మలే నీ యొక్క నిజ కర్మలు ధర్మములు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి సాటిస్ఫైయింగ్ ప్లీజింగ్ టు గాడ్.
0: ఏ కర్మను చేసినప్పటికీ భగవత్ తృప్తే.
1: Whatever you do, it should be pleasing unto God.
0: వేదములు చెప్తూ వచ్చాయి.
1: So Veda says,
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, భగవంతుని ప్రీతి కోసం నేను చేస్తున్నాను.
1: All actions are offered to God.
0: అలాంటి వారి జన్మనే నిజమైన జన్మ.
1: That's the real life.
0: అలాంటి వారి జీవితమే నిజమైన జీవితం.
1: That's the true life.
0: అతను పొందాడు పెద్ద ఆనందమైనటువంటి యొక్క దివ్య స్థితిని.
1: They could reach that blissful divine state.
0: శరభంగుడు, శరభంగుడు,
1: శరభంగుడు.
0: భగవంతుడా, నీకు ఇష్టమైన కార్యములే నేను చెయ్యాలి.
1: Sarabhangudu said, God, I want to do that, that will make you
0: happy. Aagnane nenu sirsa vahinchali.
1: I must follow your command.
0: Naaku ishtam marokati ledu.
1: I have no separate life.
0: Naaku nee aagna tappa marokati ledu.
1: Other than your command, I have nothing else.
0: Neeto maatladanu, neeku namaskarinchanu, inda naaku ee shariram naaku akkarledu.
1: I have seen you, I talked to you, I caught hold of you, I don't want to live any longer.
0: Ee jeevithamunu chaalinchamani prarthinchadu.
1: I'll end up my life now.
0: Alanti maharshulu, alanti mahaneeyulu, ali ante mahamahantallulu entamando untunnaru lokamulo.
1: In this world, the sages, saints, noble souls, a number of them are present in the world.
0: Kanukane aadarsha purushulainatundi yokka avataramulnu chakkaga manam anusaristhu raavali.
1: So we should follow this incarnation as an ideal man.
0: వారి నిమిత్తమై వారు రాలేదు.
1: దే హావ్ నాట్ కమ్ ఫర్ దేర్ సేక్.
0: లోక నిమిత్తమై వారు ఉద్భవిస్తున్నారు.
1: దే హావ్ కమ్ ఫర్ ద వరల్డ్.
0: లోక నిమిత్తమై శరీరము ధరిస్తున్నారు.
1: దే హావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్ ఫర్ ద వరల్డ్.
0: కర్మను కూడాను లోక నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ సొసైటీ.
0: ఇన్ని కంటితో చూచి కూడాను, చెవులతో విని కూడాను వారి చెవులను వారు నమ్మలేకపోతున్నారు.
1: దో యు లిసన్, దో యు సీ,
0: వారి కన్నులను వారు నమ్మలేకపోతున్నారు.
1: యూ ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ యువర్
0: ఓన్. పరుల చెవులతో వింటున్నారు, పరుల కన్నులతో చూస్తున్నారు.
1: యు సీ విత్ అదర్స్ ఐస్, యు లిసన్ విత్
0: మానవత్వము.
1: Is that human life?
0: నీ చెవులు ఏమైపోయినాయి, నీ కన్నులు ఏమైపోయినాయి?
1: What happened to your ears? What happened to your eye?
0: నీ కన్నులను నీవు నమ్మలేకపోయినప్పుడు నీవెట్ట మనిషి అయిపోతావు?
1: If you don't have any belief in your sight,
0: నీ చెవులను నీవు నమ్మలేనప్పుడు నీవే విధంగా నీవు మానవుడు అవుతావు?
1: When you don't rely on your own hearing, how can you be
0: human? కనుక నీవు మానవుడు కావాలంటే నీ చెవులను నీవు నమ్ము, నీ కన్నులను నీవు నమ్ము.
1: In order to be human, have full faith in
0: your ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ నీ వినవద్దు.
1: Never pay heed to others' words.
0: ఎవరెన్ని చూసినప్పటికీ నీవు లక్ష్యం చేయవద్దు.
1: Don't care others' eyes.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
1: Follow your own truth.
0: నీ ధర్మాన్ని నీవు అనుసరించు.
1: Follow your dharma.
0: సత్య ధర్మములే మానవునికి సరియైన నేత్రములు.
1: These two satya dharma are the eyes of mankind.
0: ఈ సత్య ధర్మములనే నేత్రములు లేనటువంటి వాడు కేవలం అంధుడే కదా.
1: Without these two eyes, one is blind.
0: ఇలాంటి అంధత్వమైనటువంటి విద్యలు ఎన్ని నేర్చి ప్రయోజనమే?
1: What is the use of all education then?
0: కనుకని అంధత్వుడనేటువంటి వాడు దేనిని గుర్తించలేడు.
1: A blind man cannot see anything.
0: కళ్ళు డిగ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరలైరి.
1: దో దే హ్యావ్ ఐస్ బి దే ఆర్ బ్లైండ్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ బ్యూటిఫుల్ ఫామ్.
0: అతి మనోహరమైన నీ గానమాలింప నెరలైరి.
1: దో దే హ్యావ్ ఇయర్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు యువర్ మెలోడియస్ మ్యూజిక్.
0: ఏమి ప్రయోజనం? చెవులు ఉన్నాయి, వినటం లేదు.
1: వాట్ ఇస్ ది యూజ్? యువర్ ఇయర్స్ యూ డోంట్
0: లిసన్. కన్నున్నాయి చూడటం లేదు.
1: ఐస్ యూ
0: చూస్తున్నాయి దేన్నో చూస్తున్నాయి.
1: యూ సీ సో మెనీ థింగ్స్.
0: వింటున్నాయి దేన్నో వింటున్నాయి.
1: యూ లిసన్ మెనీ అదర్ థింగ్స్.
0: కానీ భగవంతుని చూడటం లేదు, భగవంతుని వాక్యములు వినటం లేదు.
1: యూ డోంట్ సీ గాడ్, యూ డోంట్ లిసన్ టు డివైన్ వర్డ్స్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మహాప్రాప్తి సంబంధమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ మెరిటోరియస్.
0: ఎన్ని జన్మముల యొక్క పుణ్య ఫలమో ఈ మానవత్వంగా వస్తుండాలి.
1: ఇట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పాస్ట్ మెరిట్స్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మము నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ శరీరం.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద పాత్ ఆఫ్
0: ధర్మ. జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ద బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: ఈ నరజన్మం ఇంత దుర్లభమైనటువంటి నరజన్మ వచ్చి కూడాను కేవలం వానరుల వలె, రాక్షసుల వలె, పశువుల వలె మనం ప్రవర్తిస్తున్నామంటే మానవులనే దానికి సార్థకమేమిటి?
1: హ్యాంగ్ బీన్ బోర్న్ being born a human, we behave like a monkey and a demon and everything.
0: మీరు చేయనక్కర్లేదు.
1: You don't need to do anything.
0: సత్యమే దైవము.
1: Truth is God.
0: ధర్మమే దైవము.
1: ధర్మ
0: ఎన్నింటినీ మనం విశ్వసించాలి.
1: We should have full faith in this.
0: మన వేదం చెప్పింది సత్యం వద ధర్మం చర.
1: Tell truth and follow dharma.
0: ఈ రెండింటినీ మనం అనుసరించాలి.
1: We should follow these two.
0: అనుసరించడం అంటే ఏమిటి? మన చేతనైనంత వరకు కూడా మనం ఆచరణలో పెట్టాలి.
1: To the extent possible we should practice.
0: ఎవరిని చూచినా కానీ దైవ స్వరూపంగానే చూచు.
1: Whomsoever you may see is divine. ఉండేటువంటి
0: యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
1: We should know the spirit is same in all.
0: శరీరములు వేరు వేరు.
1: Bodies are different.
0: ఆభరణములు వేరు వేరు.
1: Jewels are many.
0: కానీ బంగారం ఒక్కటే.
1: But gold is one.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: We should know this truth.
0: కనుక
1: so
0: రామాయణం లోపల ఏ ఘట్టము తీసుకున్నప్పటికీ, ఏ అంశము తీసుకున్నప్పటికీ, ఏ పరిస్థితి తీసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు ఆదర్శం ఆదర్శం ఆదర్శం.
1: ఇన్ రామాయణ if you take any event or an episode or any situation is full of ideals.
0: Kanuka ramacharitamunu hrudayamunandu chitrinchukoni tadwara jeevithanni sarthakam gaavinchukodaniki tagina krushi cheyali.
1: Therefore we should make an attempt to pictureize ramayana in our hearts.

0: ரூபரம் சாந்தம் சர்வநாமதரம் சிவம் சச்சிதானந்த ரூபம் அத்வைதமும் சத்யம் சிவம் சுந்தரம் சத்யம் சிவம் சுந்தரம் சர்வரூபதரம் சாந்தம் சர்வநாமதரம் சிவம் சச்சிதானந்த ரூபம் அத்வைதம் சத்யம் சிவம் சுந்தரம்.
1: It is that the supreme peace of the divinity that assumes myriad forms. All names are His, all forms are His. And that divinity is non-dual, truth, goodness and beauty. Embodiments of love.
0: రెండు జన్మల నుంచి కూడాను మీరందరూ ఎంతో శ్రమలకు వచ్చి ఇక్కడికి వచ్చని అన్ని విషయంలో కూడాను చక్కగా వింటూ వచ్చారు.
1: ఫర్ ద లాస్ట్ టూ డేస్ యూ హావ్ బీన్ లిసనింగ్ టు సెవరల్ ఆఫ్ ది థింగ్స్ పాస్డ్ ఆన్ టు యూ బై స్పీకర్స్ సిట్టింగ్ ఆల్ ది టైమ్ ఫేసింగ్ ఆల్ ది స్ట్రెయిన్.
0: ఇంత దూరం నుంచి నువ్వు వచ్చి ఇన్ని శ్రమలకు వచ్చి ఇంత మీరు ఈ సమావేశంలో ప్రవేశించటం చాలా అదృష్టం ఇది.
1: ఇట్స్ యువర్ గుడ్ లక్ అండ్ ఎ గ్రేట్ ఫార్చ్యూన్ టు బి హియర్ టు అసెంబుల్ హియర్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ అండర్గోయింగ్ ఆల్ ద ట్రబుల్ అండ్ ద స్ట్రెయిన్.
0: ఎంత ధైర్యం కూడా ఖర్చు పెట్టారు, ఎంత సమరకు వచ్చారు, ఇది ఏ నిజమైనటువంటి యొక్క హృదయమునకు సరి అయినటువంటి సాక్ష్యం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ ద రియల్ విట్నెస్ ఆఫ్ ఆల్ ద బ్లిస్ దట్ యు ఎంజాయిడ్ హియర్ ఫర్ ఆల్ ద మనీ దట్ యు స్పెండ్ టు ట్రావెల్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్సెస్.
0: లోకములో వేరే కొద్ది జనులు ఉంటారు.
1: In this world there are many people, lots of people with money.
0: Kani inta koddi mandiki maatrame itti avakasam lavinchatam chaala adrushtam.
1: You are fortunate to be here. You are the chosen one. You are the selected one to be here.
0: Mukhyamga meeru ఇక్కడికి రావటం చేత మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి?
1: హావింగ్ కమ్ ఆల్ ద వే, మోస్ట్ ఇంపార్టెంట్లీ, వాట్ ఈస్ దట్ యు ఆర్ సపోజ్ టు నో?
0: కొన్ని లక్షల స్కూల్స్ ఉన్నాయి.
1: దర్ లాక్స్ లాక్స్ ఆఫ్ స్కూల్స్.
0: కానీ కొన్ని లక్షల కాలేజెస్ ఉన్నాయి.
1: దర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ కాలేజెస్.
0: కానీ ఇన్ని ఉండినప్పటికీ మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సినటువంటిది మన హృదయంలో ఉన్నటువంటి యొక్క కాలేజీ స్వభావాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
1: బట్ వీ షుడ్ అండర్స్టాండ్ దేర్ ఇస్ కాలేజ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్ దట్ విల్ టీచ్ అస్ లెసన్స్ ఇన్ ద లాంగ్ రన్.
0: సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఫైవ్ కూడాను మీరు గుర్తించాలి.
1: You have to recognize the basic human values, the truth, right action, peace, love and non-violence.
0: ఐటిని చదివినప్పుడే మీరు గొప్ప విద్యావంతులు అవుతారు.
1: You will be really educated in the true sense of the term if at all you are well versed and experience these five values.
0: లోకములో ఎంతమంది లాయర్స్ అంతా ఉన్నారు, పెద్ద పెద్ద గ్రంథాలు చదువుతున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ మెనీ లాయర్స్ who go through volumes, big volumes.
0: కాని ఇంత లాయర్స్ ఉంటే ఎప్పటికీ అంత లాయర్స్ తయారవుతున్నాను.
1: In spite of extensive reading of voluminous books, all lawyers ultimately end up their career as liars.
0: ఎంతమంది డాక్టర్స్ ఉంటున్నారు, ఆ డాక్టర్స్ అంత ఉంది ఏం ప్రయోజనము?
1: There are many, many doctors. What's the use, finally?
0: ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ కు ఒక విధమైనటువంటి యొక్క ఫైటింగ్.
1: There is a conflict, fighting between two doctors.
0: యూనిటీ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: There is no unity in this world today, anywhere.
0: మొట్టమొదటి మీరు గుర్తించవలసినటువంటిది యూనిటీ.
1: First, what you have to cultivate and develop is unity.
0: మనం అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: That we are all brothers and sisters.
0: Only Father is one.
1: But the Father is one.
0: He is God.
1: Father is one, He is God.
0: కనుక ఆ ఫాదర్ యొక్క బిడ్డలమే మనం అంతరము అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదటి మీరు స్థిరం చేసుకోవాలి.
1: We should have a firm faith, conviction that we are all the children of the same God.
0: కనుక చిల్డ్రన్ కొన్ని కొన్ని చిన్న చిన్న కొన్ని కొన్ని దోషాలు కలుగుతూ ఉంటాయి.
1: There may be certain defects among children.
0: కానీ దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి.
1: But we need to adjust among ourselves.
0: అంతేకాదు అండర్స్టాండ్ చేసుకోవాలి.
1: Not only that, we have to understand each other.
0: అండర్స్టాండింగ్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది.
1: When once we understand, it is quite easy to adjust.
0: అడ్జస్ట్మెంట్ కు నేను మొట్టమొదటి ప్రయత్నం చేయొద్దు.
1: Don't make an attempt to adjust in the beginning.
0: Understanding చేసుకో.
1: First, understand.
0: ఏదో ప్రేమతో నా నిమిత్తమై బోధిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: You have to recognize the basic fact that anything is said, anything is done out of sheer pure love.
0: ఈ సైంటిస్టు చాలా వరకు దిందడానికి అభివృద్ధి అవుతున్నారు.
1: You know the number of scientists are growing in number day by day.
0: ఈ సైంటిస్ట్ చేసేటువంటి వందన్నీ కూడాను కేవలం సెన్సెస్ లేనిటువంటివి.
1: All the actions of a scientist are those that have got nothing to do with the senses.
0: Sense తో చేసేటువంటి యొక్క సైన్స్ సైన్స్ కాదు.
1: And in fact, if the science that deals with these senses is not sense at all.
0: అది ప్రాక్టికల్ దీనికి వస్తుంది.
1: But all that scientific knowledge comes under practical experience.
0: కనుక మీరు ఇప్పుడు సైంటిస్ట్ చేసేటువంటి అన్ని కూడాను చాలా తప్పులే చేస్తున్నారు.
1: What many of scientists do is this, they do commit so many mistakes.
0: అన్ని సమాజం వరకు అపకారమే జరుగుతున్నారు, కానీ ఉపకారం ఏమాత్రమో జరగలేదు. హెల్ప్ చేస్తున్నామని అంటున్నారు, కానీ హెల్ప్ చేయటం లేదు, హర్ట్ చేస్తున్నారు.
1: Scientists are hurting, damaging the society in the name of helping them.
0: కానీ చెప్పటం హెల్ప్.
1: They say that they are helping.
0: కానీ హెల్ప్ ఎక్కడా లేదు.
1: But there is no help at all.
0: ఒక ప్లేన్ ఎక్కితే ఆ ప్లేన్ ఎక్కడి నుంచి పోతుందో ఏమిటో.
1: When once they board the flight, where it would stop, where it would land, they do not know.
0: కనుక అది అన్ని విధాలు కూడా ప్లేన్ ఎక్కడానికి భయము, దిగడానికి భయము, అన్నిటికీ భయము, భయభ్రాంతులతో మన మానవత్వం జీవిస్తున్నారు.
1: We are full of fear today to board the flight and to get down from the flight, full of fear.
0: ఎలుకకి ఇంత రియాక్ట్కే ఇంత భయపడుతున్నారు.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ఎ రాట్ దట్ స్టార్టెడ్ మూవింగ్ ఎట్ దేర్ ఈజ్ కాజ్ ఫర్ కమోషన్.
0: ఇదంటే మానవుడు ఇంకా గొప్ప గొప్ప సైంట్ లోపల పెద్దగా అయినప్పుడు ఎంత భయం ఏర్పడుతుంది.
1: Then you can imagine what amount of frightening that scientists would cause to everybody.
0: Scientists chuste varu em chestunaro em cheptunaro artame kaadu.
1: In fact, we do not understand what a scientist aims at, what he does, what he wants to do.
0: Kanuka ఏమాత్రము దానం దేనికి కొన్ను మనం భయపడకూడదు.
1: సో వీ డోంట్ నీడ్ టు ఫియర్ ఎనీథింగ్.
0: డోంట్ ఫియర్.
1: No, don't fear.
0: ఈ ఫియర్ వల్ల ఎవరికి ఏమవుతుంది? అనేక విధమైనటువంటి యొక్క భ్రాంతులు పరిమితమవుతాయి.
1: Out of fear, you begin to imagine so many things to happen.
0: ఇప్పుడు ఒక చిన్న కూరగాయలు తినాలంటే భయము.
1: Where a fright even to partake vegetables.
0: Fruits తినాలంటే భయము.
1: We're also afraid of fruits.
0: దాంట్లో ఏమొస్తుందో ఏమో.
1: We don't know what is contained in them.
0: అంత మిషన్తో కొన్ని విధమైనటువంటి యొక్క మందులతో తయారవుతున్నాయి.
1: Because of so many pesticides and insecticides used, all vegetables are polluted.
0: అన్ని polluted.
1: All are polluted.
0: Food pollution.
1: There is food pollution.
0: Water pollution.
1: Water pollution.
0: Wind pollution.
1: Air pollution.
0: అన్ని కూడా pollution.
1: All are polluted.
0: మనం ఎట్టు బ్రతకాలి?
1: How to carry on our life in the midst of this pollution?
0: కనుక మనకి పొల్యూషన్ లేకుండా ప్రతి ఒక్కటి మనమే మనం చేతులారా చేసుకోవాలి.
1: Therefore, we have to solve for ourselves this problem of pollution.
0: ఈ రుచి కోసమని మనం బయట తట్టినంత ప్రయత్నం చేసి మన దేహం యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు.
1: For simply to go by our taste, we should not eat anywhere and spoil our health.
0: కనుక హెల్త్ ముఖ్యంగా చూసుకోవాలి.
1: హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: హెల్త్ ముఖ్యంగా చూసుకుంటే బిడ్డలు మనకి హెల్తీగా పుడతారు.
1: వెన్ వన్స్ యూఆర్ హెల్దీ, యూ విల్ హ్యావ్ హెల్దీ చిల్డ్రన్.
0: హెల్తీగా పుట్టినటువంటి పిల్లలకు అది బాల వికాస్.
1: ది హెల్దీ చిల్డ్రన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బాల వికాస్.
0: ఆ బాల వికాస్ లోపల వాళ్ళకు మంచి బోధన చేయాలి.
1: వీ హ్యావ్ టు టీచ్ దెమ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: సత్యం ఏది పలికినా నీవు సత్యాన్ని పలుకు.
1: Whatever may happen, you should tell them that they should speak truth.
0: Truth cheppame kaakunda evaremi nindinchalekundaru you peaceful ga untundu.
1: We should also tell them whatever people others say about you, accuse you, criticize you, but remain in peace.
0: Purva purushudanta kudanu mauna vahistunnaru.
1: In olden days, all seekers and rishis observed silence.
0: Sadhana chese samayam lopala silence చాలా హెల్ప్ చేస్తుంది.
1: ఫర్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సైలెన్స్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ హెల్ప్స్.
0: ఎప్పుడు సైలెన్స్ మనసు హెల్ప్ చేస్తుందో అప్పుడు మనకు శాంతి చేకూరుతుంది.
1: వెన్ సైలెన్స్ స్టార్ట్స్ హెల్పింగ్ యువర్ స్పిరిచువల్ పాత్, యూ కెన్ రిమైన్ ఇన్ పీస్.
0: శాంతి చేరినప్పుడు అందులో నుంచి కూడా పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వన్స్ యూఆర్ పీస్ఫుల్, దేర్ జనరేట్స్ the pure sacred love.
0: ఎప్పుడు ప్రేమ వచ్చిందో అప్పుడు ఎనిమీస్ ఏ ఉండరు.
1: When once there is love, there is no scope to have any enemy.
0: కనుక ఎవరికి ఎనిమి ఎవరు లేరు.
1: If you put a question, who is your enemy? None. No enemy at all.
0: అందరూ ప్రేమతో జీవించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, all should make every attempt to lead the life of love.
0: లోక శాంతికి ప్రేమ ఒక్కటే మాత్రం ఆధారం.
1: For the world peace, love is the foundation.
0: Kani peace, peace antunnaru. Kani ekkada kuda peace ledu. Anta peace is saying.
1: Though people say peace, peace, peace, but everywhere only pieces, pieces, that's all.
0: Annitni mukkalu chestunnaru.
1: We go on cutting to pieces.
0: Country ni kuda mukkalu chesaru.
1: We divide the country to bits.
0: ఈ కంట్రీస్ అంటే ఒక్కో స్టేట్ స్టేట్ ప్రత్యేకంగా చేసుకోవటం.
1: వీ ఆల్సో డివైడ్ ది కంట్రీ ఇంటూ నంబర్ ఆఫ్ ప్రావిన్సెస్, స్టేట్స్.
0: కనుక మనము కంట్రీని కూడా మన కంట్రీని మన కంట్రీగా పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ నేషనాలిటీ, పెట్రియటిజం.
0: పెట్రియటిజం కంప్రెం ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు నేను ఇండియా నుంచి వచ్చాను.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ ఎ క్వశ్చన్ వేర్ యూ కమ్ ఫ్రమ్, యూ షుడ్ సే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా.
0: కాదు పుట్టపర్తి అనంతపురం జిల్లా అని ఇవన్నీ మనిషి పుట్టిపోకూడదు.
1: యూ షుడ్ నాట్ సే ఐఎమ్ ఫ్రమ్ పుట్టపర్తి డిస్ట్రిక్ట్ అనంతపూర్, దట్స్ నాట్ కరెక్ట్ ఆన్సర్.
0: ఇదంతా చిన్న చిన్న చిన్న చిన్న ఆన్సర్స్.
1: దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ సింపుల్ స్మాల్ ఫ్యాక్టర్స్ యాజ్ యూ రెస్పాండ్.
0: కానీ పెద్ద ఆన్సర్ ఏం చెప్పాలి నీవు? నేను ఇండియా నుంచి వచ్చాను.
1: ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఈస్ దట్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా.
0: నేను అమెరికా నుంచి వచ్చాను.
1: ఐఎమ్ ఫ్రమ్ అమెరికా.
0: కాదు కాలిఫోర్నియా నుంచి వచ్చాను అని చెప్పడం అది ఒక పీస్.
1: యూ షుడ్ నాట్ సే ఐఎమ్ ఫ్రమ్ కాలిఫోర్నియా, ఇట్ ఇస్ ఓన్లీ ఫ్రాక్షనల్ పీస్.
0: కనుక అట్టు చెప్పకూడదు.
1: యూ షుడ్ నాట్ సే దట్.
0: అంత విశాలమైన భావంతో మనము జీవించాలి.
1: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్ విత్ దట్ బ్రాడ్ మైండెడ్ నేచర్.
0: ఈ బ్రాడ్ మైండ్ రావడము చాలా అదృష్టమే.
1: ఇట్స్ అవుట్ ఆఫ్ గుడ్ లక్ వన్ విల్ బి బ్రాడ్ మైండెడ్.
0: ఈ బ్రాడ్ మైండ్ మనం పెంచుకున్నప్పుడే పిల్లలు కూడా బ్రాడ్ మైండ్ గా అభివృద్ధి అవుతారు.
1: And once we have that broad-mindedness, our children also will develop broad-minded nature.
0: Ela talidandru untaru vaaru taginatundi pillaluga untuntaru.
1: And the parents also would be broad-minded. Their children would be broad-minded.
0: Kaaka pillalu manchiga undalanukunte mottamotta talidandru chakkari margalu nadachali.
1: If you want the children to be perfect, the parents have got to be perfect to begin with.
0: Pillalu sariga ledantunte parents lone mistake.
1: If the children are not proper, the mistake lies with the parents.
0: కనుక పేరెంట్స్ చిల్డ్రన్ చూసుకోవటంలో అది జాగ్రత్తగా ఉండాలి.
1: సో పేరెంట్స్ షుడ్ లుక్ ఆఫ్టర్ దర్ చిల్డ్రన్ విత్ అట్మోస్ట్ కేర్.
0: కొంత వయసు వచ్చేస్తానే పిల్లల తల్లిదండ్రుల మాటలు వినరు.
1: అట్ సర్టన్ ఏజ్ చిల్డ్రన్ వుడ్ నాట్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: తల్లిదండ్రులు సక్రమమైన మార్గంలో లేకపోవటం చేత పిల్లలు కూడాను ఆ మార్గమనే అనుసరిస్తుంటారు.
1: The reason is, as parents' behavior is not proper, the children are not prepared to follow them.
0: చిమ్మలైనా ఒక లైన్ పెట్టి ప్రయాణం చేస్తుంటాయి.
1: The ants would move in a particular line.
0: కానీ మానవుడి నాడు అట్టి స్వభావం లేదు.
1: But man is not of that nature, orderliness.
0: కనుక మంచి పిల్లలు కావాలనుకుంటే, పిల్లలు సరైనటువంటి అభివృద్ధికి రావాలనుకుంటే తల్లిదండ్రులు మంచి భావంతో ఉండాలి.
1: If you want good children, if you want children to have good behavior, first of all, the parents should be set right.
0: Parents separate ga undakoddu.
1: Parents should not be separate.
0: Iddaru kuda ekanga untundali.
1: There should be one, both of them.
0: Tallidandru iddaru cheri oke maatane maatladali.
1: The mother and father should stand united, one word.
0: Mother okadu chepte father inkodu cheptamu idi manchidi gaadu.
1: It's not good if father and mother differ with each other.
0: Iddaru kuda okate maataga pillalku bodhinchali.
1: Both of them should be one, united, as they teach their children.
0: Kanaka motta motta satyanni bodhinchali.
1: First we should teach truth.
0: Truth unte adokate annitikini aadharam.
1: When once there is truth, it is the base for everything.
0: Satyam nasti paro dharmaha. ధర్మం అనేటువంటిది సత్యం నుంచినే పుట్టింది.
1: ధర్మ, ద కోడ్ ఆఫ్ కాండక్ట్, రైచియస్నెస్, రైట్ యాక్షన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మం అనేటువంటి నుంచి ఈ పీస్ పుట్టింది.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ ధర్మ ద పీస్ కమ్స్ అవుట్.
0: ఈ పీస్ అండ్ శాంతి నుంచినే ప్రేమ పుడుతుంది.
1: అండ్ ఈజ్ అవుట్ ఆఫ్ దిస్ పీస్ ద లవ్ ఇస్ బోర్న్.
0: లవ్ పుట్టినప్పుడే అందరూ నాన్ వైలెన్స్.
1: And when once there is love, all will be non-violent. There will be non-violence.
0: Peaceful ga untaru.
1: We will all be
0: peaceful. Aadharam.
1: When once there is truth, it is the base for everything.
0: Satyam nasti paro dharmaha. Dharmam anetundi satyam nunchine puttindi.
1: Dharma, the code of

0: all will be non-violent. There will be non-violence.
1: Peaceful ga untaru.
0: We'll all be peaceful.
1: Kaga deshaniki ippudu shanti kavali anukunte mottamota manamu satyanni anusarinchali.
0: Therefore, if you want the country to be peaceful, we should follow the principle of truth.
1: Truth anetundi great grandfather.
0: Truth is great grandfather.
1: Kaga truth manamu anusarinchali.
0: So we should follow the truth.
1: Truth ante emiti?
0: What is truth?
1: Manasekam, vachasekam, karmanyekam, mahatmanam.
0: It is the harmony, the unity of thought, word and deed.
1: Thought okati pettukunedi, words okati cheppedi, kriya inkoti chesedi. Adi asatyam.
0: If thought, word and deed are at divergence, if they are different, well, that's all false.
1: Kanuka manamu మనసులో ఉన్నటువంటిదే పిల్లలకు బోధించాలి.
0: Therefore, what is there in the mind must be told to our children.
1: అప్పుడే పిల్లలు మంచి చక్కగా ఆదర్శప్రాయులుగా తయారవుతారు.
0: Then only children would mold themselves as ideal people.
1: కనుక మనము ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ గా మనం పెరగకూడదు.
0: We should not grow in artificial life.
1: Heartful life ఏగా కావాలి.
0: It's not artificial, but it should be heartful life.
1: కనుక ఆర్టిఫిషియల్ ఉంటుంటే చాలా చెడిపోతారు.
0: ఇఫ్ యు లీడ్ ఆర్టిఫిషియల్ లైఫ్ యుల్ బి స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్.
1: అంతా ఆర్టిఫిషియల్ అయిపోతుంటది.
0: హోల్ థింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ టుడే.
1: చదువుకోవడం ఆర్టిఫిషియలే.
0: ఈవెన్ లెర్నింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్.
1: ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత మంత్రాలు చదివినా, ఎన్ని విధమైనటువంటి యొక్క ధ్యానం చేసినా అంత ఆర్టిఫిషియలే, ఆర్టిఫిషియలే.
0: ద రీడింగ్, ద చాంటింగ్, ద మెడిటేషన్, repeating name, everything is artificial today.
1: అట్లాగే హార్ట్ నుంచి రావాలి.
0: Everything should come out of the heart.
1: ధ్యానం చేస్తున్నారని కన్ను మూసుకుంటారు.
0: In the name of meditation, some close their eyes.
1: కన్నులు మూసుకుంటున్నారు కానీ మనసు ఎక్కడ తిరుగుతున్నారు?
0: Eyes are closed, but where is the mind?
1: మైండ్ ఇష్టం వచ్చేటంతా తిరుగుతూ ఉంటుంది.
0: Mind goes on wavering, goes on moving.
1: కనుక ఈ మైండ్ నుంచి మొట్టమొదట కంట్రోల్ చేయాలి.
0: దేర్ఫోర్ ద మైండ్ మస్ట్ బి అండర్ చెక్ ఫస్ట్.
1: మన ఏ మనుష్యానం కారణం బంధమోచయో.
0: ఇట్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ బోత్ ఫర్ లిబరేషన్ అండ్ బాండేజ్.
1: మన థాట్స్ ఎలాంటివో మన యొక్క యాక్షన్ అలాంటిదే అవుతుంది.
0: యాజ్ ఇస్ ద థాట్ సో ఇస్ ది యాక్షన్.
1: కనుక థాట్స్ మొట్టమొదట మంచి సరైన మార్గంలో పట్టి
0: దేర్ఫోర్ వీ షుడ్ సీ వీ డెవలప్ గుడ్ థాట్స్.
1: అప్పుడే మనకు గుడ్ యాక్షన్ కూడా వస్తుంది.
0: దెన్ విల్ రిజార్ట్ టు గుడ్ యాక్షన్.
1: గుడ్ యాక్షన్ వచ్చినప్పుడు గుడ్ రిజల్ట్ వస్తుంది.
0: వెన్ వన్స్ వీఆర్ ఇన్ గుడ్ యాక్షన్ యూఆర్ బౌండ్ టు హ్యావ్ గుడ్ రిజల్ట్.
1: కనుక మీరు మొట్టమొదట థాట్స్ పవిత్రమైనటువంటిగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ ఆల్ అవర్ థాట్స్ ఆర్ సేక్రెడ్.
1: మనసు పోయినట్లంతా కూడా మనం నడచకూడదు.
0: We should not act according to the vagaries of the mind.
1: Mind manaku swadhinamlo undali kani mind swadhinamlo manam undakoddu.
0: The mind should be under our control. We should not be under the control of the mind.
1: Mind mad monkey.
0: Mind is a mad monkey.
1: Adi ishtamachatte egurutu untadi.
0: It goes on jumping hither and thither.
1: Kani bhagavantuni vaipu marichinappudu చాలా క్వైట్ గా ఉంటుంది.
0: బట్ ద సేమ్ మైండ్ వెన్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ ఇట్ రిమైన్స్ స్టడీ.
1: సూర్యుడికి విరుద్ధంగా మనం తిరిగినప్పుడు సూర్యుడి లైట్ అంతా మన వీప్ పైన పడుతుంది.
0: వెన్ వన్స్ యు గో అగేన్స్ట్ ద సన్ ఆల్ ద హీట్ విల్ బి ఆన్ యూ.
1: అప్పుడు నీ షాడో అంతా నీకంటే పెద్దదిగా పెరుగుతుంది.
0: అండ్ ద షాడో వుడ్ బి మచ్ లాంగర్ దాన్ యూ.
1: అప్పుడు ఆ షాడోనే మాయా.
0: అండ్ దట్ లాంగ్ షాడో బిగర్ దెన్ యూ ఈజ్ ఇల్యూషన్, మాయా.
1: నీవు సూర్యుడికి విరుద్ధంగా తిరిగినప్పుడు నీకు మాయ ఎక్కువైపోతుంది.
0: వెన్ వన్స్ యూ టర్న్ అగేన్స్ట్ యూ విల్ బీ ఇన్ దిస్ ఇల్యూషన్, మాయా.
1: నీవు సూర్యుని వైపు తిప్పితే నీ నీడ నీ పాదాల కింద పడిపోతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వెన్ యూ వాక్ టువర్డ్స్ ద సన్ ద షాడో విల్ బీ అండర్ యువర్ ఫీట్.
1: కనుక నీవు మొట్టమొదటి మాయను జయించాలనుకుంటే నీవు భగవంతుని వైపున నీ యొక్క మనసును మార్చాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు విన్ ఓవర్ దిస్ ఇల్యూషన్ యూ షుడ్ డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
1: నీ యొక్క మనసును డైరెక్ట్ గా నీవు

0: దైవం వైపు తిప్పినప్పుడు ఈ షాడో ఈ పాదాల కిందకి వచ్చేప్పుడు.
1: దెన్ వన్స్ ద మైండ్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్, ద షాడో ఆఫ్ ఇల్యూషన్ విల్ బి అండర్ యువర్ ఫీట్.
0: కనుక మనం కొంచెం టైం కూడా తీసుకోవాలి.
1: వి షుడ్ టేక్ టైం, సఫిషియెంట్ టైం.
0: ఇప్పుడు గడియారంలో మూడు గుండ్లు ఉంటాయి.
1: యు ఫైండ్ త్రీ హ్యాండ్స్ ఇన్ ఎ వాచ్.
0: ఒకటి తిరుగుతుంది కిక్.
1: వన్ హ్యాండ్స్ రన్స్ వెరీ ఫాస్ట్.
0: అదే సెకండ్స్.
1: దట్ ఇస్ సెకండ్స్ హ్యాండ్.
0: సెకండ్స్ ఏమి, 60 seconds అయినప్పుడు ఒక్క మినిట్ అవుతుంది.
1: 60 seconds కాన్స్టిట్యూట్ ఎ మినిట్.
0: 60 minutes అయినప్పుడు ఒక అవర్ అవుతుంది.
1: 60 minutes మేక్ ఎన్ అవర్.
0: కాబట్టి అవర్ చూస్తాము కానీ మనము సెకండ్స్ మినిట్స్ చూడము.
1: We immediately check the hour's hand and not the minutes and seconds hand.
0: ఈనాడు సెకండ్ హ్యాండ్స్ తిరుగుతూ ఉండాలి.
1: Today what's happening, the second hand is in full swing.
0: సెకండ్ హ్యాండ్స్ తిరిగేటువంటి దాన్ని స్పీడ్ గా పోతుంటది. అది నాకు చాలా ఆనందం అని అనుకుంటాము.
1: As the second hand runs very fast, you think that you are very happy.
0: కానీ ప్రయోజనం లేదు.
1: It's useless.
0: ఆ సెకండ్ హ్యాండ్స్ అంతా కూడా విలువ లేనటువంటివి.
1: The second hand is second hand, useless.
0: మినిట్స్ హ్యాండ్ కూడా అంతే.
1: Minutes hand also is useless.
0: ఈ కావలసినటువంటి అవర్స్.
1: What you need is this hour's hand.
0: Hour's hand ను నువ్వు భద్రంగా పెట్టుకోవాలి.
1: You should keep it, keep your view on this hour's hand.
0: కనుక నీవు మనసు తిరిగే కొద్దీ నీ యొక్క మనసు కూడా పోకూడదు.
1: Therefore your mind should not waver. Should not run after.
0: Mani eva manushyanam karanam bandhamachyo.
1: Therefore it's the mind that is responsible for liberation and bondage.
0: Kaga manase manaku bandham teppistundi.
1: It is the same mind that will put you in bondage.
0: Aa manase manaku freedom andistundi.
1: And it's the very mind that confers freedom or liberation.
0: Kaga manasunu neevu sarina reetilo pettukovali.
1: Therefore you should keep your mind under control.
0: Dani mind control pettukovalante సరి అయినటువంటి బ్యాటరీ వేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ యువర్ మైండ్ యూ షుడ్ హావ్ ఎగ్జాక్ట్ కరెక్ట్ బ్యాటరీ
0: సెల్స్.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ కరెక్ట్ బ్యాటరీ సెల్స్.
0: సెల్స్ సరి అయినటువంటి కొత్తగా పెట్టుకున్నప్పుడు ఇవి ఎంత కంట్రోల్ వస్తుంది.
1: వెన్ ది బ్యాటరీ సెల్స్ ఆర్ ఫ్రెష్ అండ్ న్యూ, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ కంట్రోల్.
0: బ్యాటరీ కొంచెం వీక్ అయిపోతే టైం కూడా వీక్ అయిపోతుంది.
1: వెన్ వన్స్ ది బ్యాటరీ ఇస్ వీక్, ద టైమ్ ఆల్సో విల్ బి రాంగ్.
0: కనుక టైం అంతా కూడా బ్యాటరీ పైన ఆధారపడి ఉంటుంది.
1: సో ద టైం డిపెండ్స్ ఆన్ ద బ్యాటరీ.
0: కనుక మనము మన మనసు అనేటువంటిది సరైన రీతిలో పెట్టుకుంటే తప్పగా ఏకాగ్రత కలుగుతుంది.
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యూ విల్ బి ఏబుల్ టు డెవలప్ కాన్సన్ట్రేషన్.
0: సత్య ప్రేమలతో మనము దీన్ని పోషించాలి. సత్య ప్రేమలతో.
1: అండ్ దెన్ ఇట్స్ ది ట్రూత్, ద లవ్ అండ్ కంపాషన్ దట్ విల్ ఫాస్టర్ అవర్ లైఫ్.
0: Love is truth.
1: Love is truth.
0: Truth is love.
1: Truth is love.
0: Kabatti truth and love rendu kuda permanent ve.
1: Truth and love, both of them are permanent.
0: Love is truth.
1: Love is truth.
0: Live in love.
1: Live in love.
0: Appude neeku sarinaatvanti oka chetam kurudutundi.
1: And then only you will be steady, concentrated.
0: Ee laukikamainatvanti prema kaadu.
1: It's not worldly love.
0: Idi spiritual love.
1: This is spiritual love.
0: Ee spiritual love nu manu baddhanga pettukovali.
1: We should safeguard, protect this spiritual love.
0: Appude manaku sthiramainatvanti manasu kalugutundi.
1: Then only you will be steady minded.
0: Atlu lekunda agirapothe chinchalamainatvanti mind ga vastundi.
1: Or else it's going to be so narrow, simple and cheap.
0: Kalugadevu ee manasunu sarainatvanti rendu pettuko.
1: Therefore we have to control our mind.
0: మనస్సును ఎప్పుడు కూడా నువ్వు భగవంతుని వైపునే తిప్పుతుంటు.
1: సీ దట్ ద మైండ్ ఇస్ డైరెక్టెడ్, డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్ ఆల్వేస్.
0: అప్పుడే నీకు ఎంతైనా శాంతి చెప్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి పీస్ఫుల్.
0: అందరూ ఈ మనసు చాలా కష్టమే అని అనుకుంటారు.
1: యూ మే ఫీల్ దట్ ఇట్ ఇస్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్.
0: కానీ అంత సులభమైనటువంటిది మరొకటి ఇంకోటి లేదు.
1: బట్ భగవాన్ సేస్ ఇట్ ఇస్ సింప్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: మైండ్ కంట్రోల్ చేయటం చాలా సులభం.
1: To control the mind is a very simple job.
0: నిజంగా భగవత్ ప్రేమనే అభివృద్ధి అయితే మైండ్ సులభంగా కంట్రోల్ అవుతుంది.
1: When once you have intense love for God, mind gets controlled automatically.
0: మైండ్ భగవంతుని పైన లేనప్పుడు అది కంట్రోలే కాదు.
1: When the mind is not after God, not directed towards God, it can never be under control.
0: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా అంతా ఇదంతా భగవంతుని యొక్క పని అని అనుకోవాలి.
1: Whatever you do, whatever you say, whatever that's done, consider it as God's will, divine.
0: ఇదంతా God's.
1: Everything is God's will.
0: భగవంతుని యొక్క సంకల్పమే ఇవన్నీ.
1: All these things happen according to God's will.
0: నా సంకల్పమని నీవు అనుకోకూడదు.
1: You cannot claim your doership.
0: నీ సంకల్పం అయితే నీవెందుకు కంట్రోల్ చేయకూడదు?
1: If it's really of your own making, why can't you control?
0: కాబట్టి నీలో లేదే.
1: In fact, you are not the doer.
0: అంతా కూడా భగవంతుని యొక్క సంకల్పం.
1: You should understand everything happens as per God's will.
0: కనుక అన్ని కూడా భగవంతుని యొక్క సంకల్పం.
1: All things are the manifestations of the divine will.
0: అది కూడా భగవంతుని యొక్క సంకల్పమే.
1: Good and bad happen according to God's will.
0: మంచి జరిగినా భగవంతుని యొక్క సంకల్పమే.
1: Good also happen according to him.
0: ఆ బ్యాడ్ కూడా ఎందుకోసం ఇచ్చాడు ఏమో.
1: Bad things may happen, why?
0: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
1: It's also the God's gift, why?
0: The
1: profit and loss and the victory and the defeat, they are in the hands of God.
0: కనుక నీవు అన్నింటిని కూడా భగవంతు యొక్క ప్రేమతో నీవు అనుభవించు.
1: Therefore, in every aspect, experience the divine love.
0: ఆ డివైన్ లా అనుసరించినప్పుడే,
1: when once you follow God,
0: అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి.
1: All things are bound to be successful.
0: ఈనాడు వరల్డ్ లాను నువ్వు అనుసరిస్తున్నావు.
1: Today, you run after worldly law.
0: వరల్డ్ లా లయర్.
1: If you follow worldly law, you are a liar.
0: Kaga divine law, that is love.
1: The divine law is love.
0: Kaga love ni valsarinchu.
1: So you follow the divine law.
0: A divine law eppudu kuda niki ee vidhamaitundi yokka drohamu cheyadu.
1: The divine law will never betray you.
0: Evare emaina anukoni.
1: That anyone speak as they lie.
0: Evare ee vidhamaitundi vimarsam cheyali.
1: That anyone criticize as they wish.
0: Kani na love nadadi.
1: But the love within me is safe and secure.
0: Yanta divine love, divine love, divine love.
1: That's all the divine love, the pure sacred love.
0: Kaluka atti bhavanni pettukunnapude ee pillalu ee yokka future o pillalu yokka future chaala manchi anubhavanga manchi abhirudhiga manchi success ga jarugutundi.
1: If you have this feeling of divine love, your future, the future of your children, will be all successful. It will be bright.
0: Endukante idi dehamu divine body.
1: Because the body acts according to divine law.
0: Edhena vachinappudu na hrudayanike telusunu.
1: If anything happens, the heart knows pretty well.
0: Ante gaani naaku telusunu ani cheppadaniki veelledu.
1: You cannot say that I know.
0: Who are you?
1: Who are you?
0: Can't say it.
1: You can't say who you are.
0: You are only body.
1: You are only the body.
0: Body anetunte bag lo mind, buddhi, chittamu, ahankaramu anetunte padarthalu pettukunnavu.
1: In this bag of this body, there are so many things that you have kept it there. Like the mind, the intellect, ego, all are kept in this bag of the body.
0: Ee bad qualities anta kuda nu ఈ యొక్క మైండ్ లోపలే ఉంటున్నాయి.
1: యూ హ్యావ్ ప్యాక్ దిస్ బాడీ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్.
0: కనుక అవన్నీ కూడా భగవంతుడికి అర్పితం చేసినప్పుడు ఇవట్టి తిట్టి కాలి తిట్టి అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ దెమ్ టు గాడ్, యూ విల్ బి ఎంప్టీ, యూ విల్ బి వాయిడ్.
0: ఎంప్టీ బ్యాగ్,
1: ఇట్స్ జస్ట్ ఎన్ ఎంప్టీ బ్యాగ్.
0: ఎంప్టీ బ్యాగ్ ఏం చేస్తారు? ఎవరు ప్రారంభం లేనటువంటి యొక్క జీవితాన్ని అగ్నిలో వేసి కాల్చి వేస్తారు.
1: Empty bag, what would you do? Something like lifeless body which is useless.
0: Useless, burnt chestaru.
1: The useless empty body, lifeless body is burnt.
0: Kaluka motta motta nee unnatundi sarukanta kuda nu daivaniki arpitam cheyi.
1: Therefore, what all the stuff inside must be offered to God.
0: Kama krodha loha moha vachyam ivanni kuda nu bad qualities.
1: The bad qualities such as anger, greed, lust, avarice, envy, pride must be offered to God.
0: Bada pettetuvi kani aananda pettetuvi kadu.
1: All these bad qualities make you suffer. they will never make you
0: happy.
1: When once you empty them, you'll be very happy.
0: Very happy.
1: You'll be very happy.
0: Nilchedanta happy okkate.
1: And in fact, you continue to be in happiness.
0: Kanuka, ee vatti anandanni anubhavinchalanukunte, ilo unnatuvantha kudanu bhagavantuniki arpitam cheyali.
1: If you want to experience the bliss, you should offer all these qualities to God.
0: Inno kavalani aashapadtam.
1: You want many things you desire.
0: Kani anni manaku labhistaya?
1: Is it possible to have all that you want?
0: Meeku telusu prapanchamulo.
1: You know in this world what's happening.
0: Bush anetuvanti vadu. America President.
1: America President Bush.
0: అన్ని విధాలు కూడా ఇరాన్ ఇరాక్ ను చాలా హింసించారు.
1: He went on making people from Iran and Iraq suffer.
0: వాళ్ళ ఆయిల్ అంతా తీసుకోవాలని.
1: He wants to grab their oil.
0: వాళ్ళ పెట్రోల్ అంతా తీసుకోవాలని.
1: He wants to take out their petrol.
0: అంత ప్రయత్నం చేశాడు.
1: He made all attempts in this direction.
0: కట్టేప్పటికి ఏమైనా చిక్కిందా?
1: Could he get anything he wanted?
0: ఏమీ లేదు.
1: Nothing.
0: అతన్ని హింస పెట్టడము ఎంత కష్టము.
1: ఇట్స్ సో బ్యాడ్ టు హర్ట్ టు హార్మ్ అదర్స్.
0: ఈ వారి వల్ల ఆడవాళ్ళు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ఎంత బాధలు పడ్డారు.
1: బికాస్ ఆఫ్ దిస్ వార్ విత్ ఇరాక్ యు నో హౌ మెనీ పీపుల్ సఫర్డ్. ద ఓల్డ్ పీపుల్, చిల్డ్రన్, ఎల్డర్స్, మెన్ అండ్ విమెన్.
0: ఇంతేకాకుండా విగ్రహాలను కూడా పగలగొట్టాడు.
1: అండ్ నాట్ ఓన్లీ దట్ దే డిస్ట్రాయిడ్ హ్యూజ్ స్టాచ్యూస్, ఐడల్స్.
0: ఆ స్టాచ్యూస్ మరి ఇప్పుడు చేసేకి అవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు మేక్ దెమ్ వన్స్ అగైన్?
0: తన స్టాచ్యూస్ ఎవరైనా పగలగొడితే ఊరుకుంటాడా?
1: ఇఫ్ ఎనీ వన్ అటెంప్ట్స్ టు బ్రేక్ దేర్ స్టాచ్యూస్, వుడ్ దే కీప్ క్వైట్?
0: చాలా తప్పు.
1: ఇట్స్ బ్లండర్ టు డూ దాట్.
0: ఎంత కూడా చాలా మిస్టేక్.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్. ఇట్స్ బ్లండర్ హీ డిడ్.
0: నాట్ ఓన్లీ మిస్టేక్, మిస్చీఫ్.
1: ఇట్స్ నాట్ ఓన్లీ మిస్టేక్, ఇట్ ఇస్ ఆల్సో మిస్చీఫ్.
0: ఈ విధంగా మనము ఎవరిని కూడా బాధ పెట్టకూడదు.
1: Like this, we should not harm or hurt anybody.
0: నీకేమైనా కావాల్సింటే నువ్వు ప్రత్యక్షంగా అడుగు.
1: If you want anything, you can directly ask for it.
0: అటు డైరెక్ట్ మనం పెట్టుకోవాలి కానీ.
1: You should have direct contact.
0: అంతేగాని ఈ విధంగా లేనిపోయినవన్నీ దానికి డైరెక్ట్ కానటువంటివన్నీ తీసుకుంటే చాలా దుఃఖం ఏర్పడుతుంది.
1: If you don't contact directly and wage war like this, you have to suffer. You'll be put to suffering.
0: అందుకోసమని చెప్పాను నేను అప్పుడు.
1: Why what Bhagwan said then?
0: అంతకుడు హిట్టరు హబరేషాపై దండెత్తి వచ్చినని దర్శించవా?
1: ఓ చైల్డ్, స్వామి కంపోజ్ ఎ బ్యూటిఫుల్ పోయమ్ లాంగ్ లాంగ్ అగో ఇన్ ఎ లల్లబీ. ద మదర్ స్టార్ట్ సింగింగ్, ఓ చైల్డ్ వై డూ యూ క్రై, ఈజ్ ఇట్ ఫర్ ద రీజన్ దట్ హిట్లర్ హెస్ పుట్ రష్యన్ టు సఫరింగ్?
0: ఎర్ర సైన్యము వీరిలో స్టాలిన్లు కలగేడు.
1: టు ప్రొటెక్ట్ ది ఎంటైర్ యు ఫైండ్ దేర్ ద స్టాలిన్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ దెమ్.
0: కనుక నీవెవరిని దేనికి ఏడ్చకూడదు.
1: ఓ చైల్డ్ యు డోంట్ నీడ్ టు క్రై ఫర్ ఎనీ రీజన్.
0: ఐక్యతగా ప్రజలను కూడి పోరాడి స్వతంత్రం పొందగలరు ఏడుబోకు.
1: ఆల్ పీపుల్ విల్ స్టాండ్ యునైటెడ్ అండ్ ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్. యూ డోంట్ నీడ్ టు క్రై ఎనీ మోర్.
0: అందరూ ఏకమైపోతే తప్పక ఇండిపెండెంట్ వస్తుంది.
1: When all stand united, you'll certainly get your independence.
0: కానీ ఇండిపెండెంట్ కావాలని అందరినీ బాధ పెట్టకూడదు.
1: ఓన్లీ టు బి ఇండిపెండెంట్, టు గెయిన్ ఇండిపెండెన్స్, యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి.
0: చూడండి, ఈనాడు ఇక్కడ మీరందరూ చేరారు.
1: Today all of you assembled.
0: మీకు అందరికీ ఎవరైనా ఇన్విటేషన్ పంపించారా?
1: Have you received invitation from anybody?
0: No, no, no.
1: No invitation.
0: ఆ ప్రేమ ఒక్కటి మాత్రమే అందరికి రప్పించింది.
1: ఇట్స్ ఓన్లీ భగవాన్స్ లవ్ విచ్ బ్రాట్ ఆల్ ఆఫ్ యూ హియర్ టు దిస్ ప్లేస్, శాంక్టమ్ శాంక్టోరమ్.
0: మీ అందరి ప్రేమనే ఇక్కడ తెప్పించింది.
1: ఆల్ యువర్ లవ్ టువర్డ్స్ భగవాన్ బ్రాట్ యూ హియర్.
0: కనుక ప్రేమనే అందరినీ చేరుస్తుంది, కానీ ద్వేషం ఎప్పటికీ చేర్చదు.
1: ఇట్స్ ఓన్లీ దట్ లవ్ దట్ యునైట్స్ అండ్ నాట్ ది హేట్రెడ్.
0: ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది, కానీ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది.
1: ఇఫ్ యు జస్ట్ గో ఆన్ యాడింగ్ ప్లస్ ప్లస్ ప్లస్, it will be only addition.
0: మీ ప్రేమ నా ప్రేమ రెండు చేరినప్పుడే ఇది పెద్ద ప్రేమ అవుతుంది.
1: యువర్ లవ్ and Bhagavan's love together would be gigantic, so huge, unparalleled.
0: Kalga premanu pettukondi,
1: therefore have this love.
0: Prem cheta evarinaina manam sadhinchavachu.
1: With this love you can achieve anything, accomplish.
0: Itvanti rakshasulaina kuda manam sadhinchavachu.
1: You can even face demons even.
0: Kalga
1: therefore
0: Sita Lankana chelinappudu,
1: when Sita reached Lanka,
0: హనుమంతుడు వెళ్ళాడు.
1: హనుమాన్ హాస్ గాన్ ఓవర్ దేర్.
0: చూచి అంత వాతావరణము.
1: హనుమాన్ వాచ్ ద హోల్ ఎన్వైరన్మెంట్.
0: చూచేటప్పటికి హనుమాన్ సీత ఒక అశోక వృక్షం కింద కూర్చొని తల వంచుకొని రామనామాన్ని చేస్తున్నది.
1: హీ నోటీస్ సీత సిట్టింగ్ అండర్ ఎ ట్రీ విత్ బెంట్ హెడ్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ రామ.
0: ఆ రాముడే నన్ను రక్షించాలి.
1: దట్ రామ షుడ్ ఓన్లీ కమ్ టు మై రిఫ్యూజ్.
0: ఈ రాక్షసుడు నన్ను రక్షించలేడు.
1: ద డిమాన్స్ వుడ్ నాట్ కమ్ టు మై రెస్క్యూ.
0: వీడి రాక్షసుడు నా రామన్ దగ్గర చిల్లి గవ్వుగా ఉంటున్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ దీస్ డిమాన్స్ ఆర్ నోబడీ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై రామ.
0: రాముడు గొప్పవాడు.
1: రామ ఇస్ మైటీ.
0: ఇతడు క్యారెక్టర్ మ్యాన్. క్యారెక్టర్ మ్యాన్.
1: రామ ఇస్ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆ క్యారెక్టర్ అనేటువంటిది ఒకటి ఉంటుంటే ఎంతైనా సాధించవచ్చు.
1: విత్ దట్ క్యారెక్టర్ Rama would be able to achieve anything.
0: Kanuka pratidani kudanu mana yokka manasu yokka drudashakti manu pettukovali.
1: Therefore for everything we should understand the mental potentiality and the power.
0: Anduvalle ma pillalu cheptuntanu end of the education is character.
1: That's why Bhagavan repeatedly tells our students that the end of education is character.
0: అది లేకపోతే ఎంత చదువు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: Without character, whatever you may learn, however much knowledge you may have, it is all useless.
0: Lawyers రాత్రి పగలు చదువుతూనే ఉంటారు.
1: Lawyers read day and night.
0: కానీ ఎంత చదివినప్పటికీ కళతో కోర్టులో పోయినప్పుడు అసత్యమే వచ్చేస్తుంది.
1: With all the reading day and night, when once they go to the court, they speak only lies.
0: కనుక చదవటం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ ఇన్ రీడింగ్.
0: మనం హృదయంలో దాన్ని స్థాపించుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఆల్ దట్ ఇస్ రెడ్ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: ఆ కరెక్ట్ అనేటువంటి యొక్క క్యారెక్టర్ మన దగ్గర పెట్టుకున్నప్పుడు అన్నింటినీ మనం సాధిస్తాము.
1: విత్ దట్ క్యారెక్టర్ యాజ్ ద ప్రైమార్డియల్ ఇన్ ప్రిన్సిపల్ యూ కెన్ విన్ ఎవ్రీథింగ్.
0: అన్నింటినీ విజయం చేస్తాము.
1: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: కనుక మీరు ముఖ్యంగా మీరు ఇంటికి పోయినప్పుడు మీ పిల్లలను మీరు అందరూ మంచి క్యారెక్టర్తో ఉంటుండి పవిత్రమైనటువంటి యొక్క కార్యం చేయించుకోండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు డెవలప్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ అండ్ సీ దట్ యువర్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ దిస్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ అండ్ లీడ్ ద లైఫ్.
0: త్యాగములకు పోరాది.
1: అండ్ యూ షుడ్ బి ప్రిపేర్ టు సాక్రిఫైస్.
0: ఎంత సంపాదించి పెట్టేసిన ఏమి ప్రయోజనము?
1: You earn a lot of money. What are you going to do with it?
0: Alexander.
1: Desham
0: painanta dandetti vachadu.
1: He conquered the whole world.
0: Kani Bharat desham painanchi pallinappudiki Sindhu nadi daggariki vachi cheraadu.
1: When he wanted to invade Bharat, he came quite closer to the river Sindhu.
0: Akkada vachinappudiki heart attack vachindi.
1: There he sustained heart attack.
0: Appudu mantrini pilichadu.
1: And he summoned the minister.
0: Sainyanni pilichadu. Sainyamulu.
1: And he called his army.
0: Andanni pichi prem cheyali annaru.
1: He said, what is to be done now?
0: Em lesu sir, serious heart attack.
1: All of them said, it's a serious heart attack. Nothing can possibly done now.
0: Mana gramani cheyinanta varaku kuda nu untamo undamo.
1: We are not sure whether we return safely back home.
0: Aithe nenu ikkada manjilo pote నా చేతులంత పైకి పెట్టి నన్ను చేతులు బట్టలు చుట్టి నన్ను ప్రొసెషన్ చేయండి మన గ్రామంలో.
1: దెన్ అలెగ్జాండర్ సెడ్ లెట్ మై బాడీ బి టేకెన్ ఇన్ ఎ ప్రొసెషన్ విత్ స్ట్రెచ్డ్ హ్యాండ్స్ ఆన్ బోత్ సైడ్స్ బికాజ్ ఐ హావ్ కమ్ ఎంప్టీ హ్యాండెడ్.
0: ఇంత సంపద ఉండి కూడాను అలెగ్జాండర్ ఎంప్టీ హ్యాండ్స్ తో వెళ్లిపోయాడు.
1: ద లాట్స్ ఆఫ్ వెల్త్ హీ రిటర్న్ అల్టిమేట్లీ ఎంప్టీ హ్యాండెడ్
0: అని చెప్పండి.
1: లెట్ ది హోల్ వరల్డ్ నో దిస్.
0: కాబట్టి ఆ చక్రవర్తియే ఆ విధంగా చెప్తూ వచ్చాడు.
1: That was the declaration of the Emperor Alexander the Great.
0: చేతితో మనం ఎంత సంపాదించినప్పటికీ, ఎంత బ్యాంకుల్లో పెట్టినప్పటికీ మనకేమీ రాదు.
1: You may have lots of money. There you might have deposited in banks.
0: కనుక త్యాగం చేయండి.
1: Be prepared to sacrifice.
0: 10 మందికి బీదరకు సహాయం చేయండి.
1: Help the poor and the needy.
0: అప్పుడే మీకు త్యాగం వచ్చేస్తుంది.
1: Then only you will be peaceful.
0: అదే నిజమైనటువంటి ఒక త్యాగము.
1: That is the true spirit.
0: ఆ విధమైనటువంటి ఒక కార్యాలు చేస్తూ మీరు జీవితాన్ని జరుపుతురండి.
1: Carry on your life with all spirit of sacrifice.
0: కనుక అట్లా చేస్తే మీరు ఎంతైనా ధన్యులు అయిపోతారు.
1: Your lives are redeemed, they will be liberated if you do such acts of sacrifice.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba on the 22nd of July 2008 on the concluding day of the World Education Conference at Prashanti Nilayam.

0: మన దేశమందన్నా మాతృభావం కన్నా మానేమేది.
1: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
0: ఆ మధురభావం మైన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
1: He is really lucky one if he is the recipient of mother's love.

0: చిదానందము ఆత్మానందము.
1: శం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా, అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర, హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: ఈశావాస్యం ఇదం జగత్. అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. The entire universe is divine. Every living creature, every living being is divine.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: శం అనగా

0: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమనే గొప్ప నిధి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ద మైన్ ఆఫ్ వెల్త్.